శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజాము బతికిందం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 13వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 47 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయం సమయం 6 గంటలకు కావస్తుంది. మరుగదిక్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయత సదృశసారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సూక్తి సుధ, ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ వి దస్తగిరి గారిచే హితోక్తులు వింటారు.
1: బలమే జీవనం, బలహీనతే మరణం అన్నాడు స్వామి వివేకానంద. శారీరక బలం లేకపోతే మానసిక బలం కూడా ఉండదు. మానసికంగా బలంగా లేని వారికి ఆధ్యాత్మికత అంతుపట్టదు. వ్యాయామపుష్ట గాత్రస్య బుద్ధిస్తేజో యశోబలం ప్రవర్ధంతే మనుష్యస్య తస్మాత్ వ్యాయామమాచరేత్. అంటే వ్యాయామంతో పుష్టి చెందిన శరీరం గల మనిషికి బుద్ధి, తేజస్సు, కీర్తి వర్ధిల్లుతాయి. కనుక నిత్యం శారీరక వ్యాయామం చేయాలి. కేవలం ఏకాగ్రతతో ఆడే ఆటలైన చదరంగం, షూటింగ్ లాంటివి ఆడే క్రీడాకారులు కూడా నిత్యం వ్యాయామం చేసి తమ శరీరాలను ఆరోగ్యంగా ఉంచుకుంటారు. ధార్మిక ప్రవచనాలతో ప్రపంచం పూర్తిగా మారదు. మన మంచితనం మాత్రమే చూసి ప్రపంచం మనలను గౌరవించదు. మన జ్ఞానంతో పాటు బలం కూడా ఉంటేనే ప్రపంచం మనలను గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. అగ్రతః చతురో వేదాన్ పృష్టతః సశరం ధనుః ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అన్నారు. విజ్ఞాన శాస్త్రానికి మూలాలైన వేదాలు ముందు నడుస్తుంటే వాని రక్షణకై ధనుర్బాణాలు సిద్ధంగా ఉండాలి. ఇటు బ్రహ్మశక్తి, అటు క్షాత్రశక్తి రెండూ ఉండాలి. అటు మాటలతోనూ, ఇటు సాయుధ పోరాటంలోనూ గెలవడానికి సిద్ధంగా ఉండాలి. సంపదను, ధర్మాన్ని రక్షించుకోవడానికి తెలివితేటలతో పాటు బలం కూడా ఉండాలి. శాస్త్రశక్తికి శస్త్రశక్తి తోడైతేనే శాస్త్రశక్తి రక్షించబడుతుంది. వనాని దహతో వహ్నే సఖాభవతి మారుతః స ఏవ దీపనాశాయ కృషే కస్యస్తి సహృదం. చాలా బలంగా ఉన్న అగ్నిదేవుడు అడవిని కాలుస్తున్నప్పుడు అగ్నికి వాయుదేవుడు స్నేహితునిగా సహాయపడుతూ ఆ అగ్నిని మరింత విస్తరింపజేస్తాడు. అదే అగ్నిదేవుడు చిన్న దీపంగా మారితే గాలి ఆర్పివేస్తాడు. అంటే బలహీనులకు ఎవరూ సహాయం చేయరు. మనిషి అన్ని విధాల పుష్టిగా ఉన్నప్పుడే అందరూ అతని చుట్టూ చేరుతారు. అదే బలహీనుడైన వాని వద్దకు ఎవరూ వెళ్లరు. ఇంకా అవకాశం చూసుకొని అవమానిస్తారు. కావున శక్తి ప్రాధాన్యతను గుర్తించి మనం మన సమాజం శక్తివంతమయ్యేలా చూడాలి. దైవం కూడా బలహీనులకు సహకరించడు. బలవంతుడు గౌరవింపబడుట, బలహీనుడు అవమానింపబడుట సృష్టిలో జరుగుతున్న విషయమే. ప్రకృతి ధర్మంలో కూడా ఇదే కనిపిస్తోంది. అందుకే మన శాస్త్రాలు కూడా శక్తిని ఉపాసించాలని, శక్తివంతులు కావాలని చెప్తున్నాయి. నాయమాత్మ బలహీనేన లభ్యః అని ఉపనిషద్వాక్యం. అంటే బలహీనునికి దైవ సాక్షాత్కారం కూడా లభించదు. మనం పూజించే దేవీ దేవతలందరూ శస్త్రధారులే, కరుణామూర్తులే, అయినా రణకర్కశులే. అంటే బలాన్ని సంపాదించి శస్త్రాలు ధరించి శక్తి ప్రదర్శన చేయాలని కాదు. నీ దగ్గర బలం ఉంటేనే నువ్వు చెప్పే మంచి మాట ఎవడైనా వింటాడు, మంచిని ఆచరిస్తాడు. మానసికంగా కరుణామూర్తులుగా ఉండాలి, శారీరకంగా అవసరమొస్తే రణకర్కశులుగా ఉండాలి. అప్పుడే సమాజంలో గౌరవింపబడతారు. నాభిషేకో న సంస్కారో సింహస్య క్రియతే మృగై విక్రమార్జిత రాజ్యస్య స్వయమేవ మృగేంద్రత. అడవిలోని జంతువులన్నీ పట్టాభిషేకం చేసి గానీ, ఎన్నుకొని గానీ సింహాన్ని రాజుగా చేసుకోలేదు. సింహం తనకున్న బల పరాక్రమాలతో స్వయంగానే మృగరాజు గౌరవాన్ని సాధించుకున్నది. మన శక్తి సామర్థ్యాల ద్వారానే మనం ఏదైనా సాధించగలం. ఛత్రపతి శివాజీ వంశపారంపర్యంగా రాజ్యాన్ని పాలించలేదు. అతని బలంతో రాజ్యాన్ని స్థాపించి విదేశీ పాలకుల గుండెల్లో నిద్రపోయాడు. స్వామి వివేకానంద కూడా ముందు మైదానంలో ఫుట్బాల్ ఆడి శరీరాన్ని దృఢపరుచుకున్న తర్వాతనే భగవద్గీత బోధిస్తానని తెలిపాడు. పాదాహతం యదుత్థాయ మూర్ధాన మదిరోహతి స్వాస్థదేవాపమానేపి దేహినస్తద్వరం రజః. మానవులు నడుస్తున్నప్పుడు వారి పాదములచే తొక్కబడిన ధూళి కూడా ఆ అవమానమును సహించలేక పైకి లేచి వారి శిరస్సులను అధిరోహిస్తుంది. అంటే అవమానాన్ని ధూళి సైతం తట్టుకోలేదు. మరి మనిషి ఎందుకు భరించాలి? అవమానాలు రావద్దు అంటే శక్తిని సముపార్జించాలి. శక్తిహీనం శవం శవం, శక్తి లేని మనిషి శవంతో సమానం. నిరంతర సాధనతో శక్తిని పొందాలి. ఆ శక్తిని మంచి పనులకు వినియోగించాలి. శక్తివంతుడైన రావణుడు శీలం లేని కారణంగానే రాముని చేతిలో మరణించాడు. అట్లే అనేక మంది కూడా నశించారు. అజేయ శక్తిని సంపాదించాలి, సుశీలంతో ప్రపంచాన్ని జయించాలి.
0: ఇంతటితో సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అదేవిధంగా 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్ల ప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మూతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యారని, అభివృద్ది, సంక్షేమం సుపరిపాలనా ధ్యేయాలుగా, ప్రజాక్షేమమే పరమావధిగా, నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని ముందుకు నడిపేందుకు పునరంకితమవుతున్నట్లు తెలిపారు. తిరుపతిలో నిన్న నిర్వహించిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతి పరిధిలోని మూతడక గ్రామంలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం 26 లక్షలను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్దికి అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. గ్రామంలో నిన్న పర్యటించిన ఆయన గ్రామసభలో భాగంగా రైతులతో సమావేశమయ్యారు. గ్రామసభకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవతేజ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని దుండిగల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఈరోజు నిర్వహించనున్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తయిన

0: భాగంగా ఈ పరేడ్ జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ విజయవాడ గూడూరు రైల్వే సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజయవాడ డివిజన్ డీఆర్ఎం మోహిత్ సోనాకియాతో కలిసి కృష్ణా కెనాల్ పెదవడ్లపూడి మధ్య మూడో లైన్ పనులు, అలాగే తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న సమీక్షించారు. బిట్రగుంట క్రూ లాబీలో సిబ్బంది సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. మౌలిక వస్తువుల అభివృద్ది, భద్రతా ప్రమాణాల పెంపు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సందీప్ మాధూర్ సూచించారు. విద్యా పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణ కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన DG100X కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: youth for the jobs of yesterday, but we need to prepare the young minds for the next generation technologies, generation industries ranging from AI, electronics, manufacturing, to data centers, to semiconductors, to critical minerals. There is so much of opportunities that the great state of Andhra Pradesh is offering, and we need to prepare the youth for it. And this is where I believe education and economic development become inseparable.
0: తెలంగాణ పల్లెలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, వలసల తగ్గింపు వంటి లక్ష్యాలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా గత 12 ఏళ్లలో తెలంగాణకు 143 కోట్ల 23 లక్షల పనిదినాలు కల్పించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫలితంగా కార్మికులకు 34,639 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది, ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమం పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, బస్సు ఛార్జీలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం అధికమైందని ఆరోపించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారంతో నిన్న నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నదైతే దయచేసి అందరు ముందుకొచ్చి ఈ సంస్థతో ఐఆర్సీఎస్ కానీ లేదంటే జీజీహెచ్ కానీ లేదంటే ఈవెన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళతో టైప్ చేసుకుని బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల బ్లడ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నది అయితేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని అనుకున్నాము.
0: కృత్రిమ మేధ, డ్రోన్లు, యాంత్రీకరణతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులకు దిక్సూచిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, అది ఉత్పత్తికే పరిమితం కాకుండా ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ VBGRAMG అమలుకు సన్నద్దం కావాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, అదనపు సమన్వయకర్తలు, అనుబంధ శాఖల అధికారులకు

0: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ డైరెక్టర్ షణ్ముఖకుమార్ సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన రాష్టస్థాయి సదస్సులో అధికారులకు వీబీజీరామ్జీ అమలుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఖరీఫ్ సాగు కోసం రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించే వేరుశనగ విత్తనాలు ఈ రోజు నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ సాలురెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 19,221 మంది రైతులు విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు వాయువ్య బంగాళాఖాతమంతటా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ పేర్కొన్నారు. దక్షిణ కోస్తా దాని పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. తీవ్రంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కొన్ని జనులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. తీవ్రంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట అభివృద్దికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మూతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః స్లోవాక్ గణరాజ్యం ప్రతి ప్రస్థాష్యతి. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అస్యాం యాత్రాయాం స్లోవాక్ దేశస్య ప్రధానమంత్రిణా ఫికో ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి, తథా చ సహకారస్య నూతనాన్ మార్గాన్ అన్వేషయిష్యతి. ప్రవాసావధౌ ప్రధానమంత్రీ రాష్ట్రపతినా పెలెగ్రిని ఇత్యనేన సహాపి మేళనం కరిష్యతి. ద్వైపాక్షిక వ్యాపారే నిరంతర వృద్ధేః దృష్ట్యా ప్రధానమంత్రిణః యాత్రాయాః మహత్వం వర్ధతే. యచ్చతుర్విశత్యధికద్విసహస్రతమె వర్షె 1 బిలియన్ US డాలర్ పరిమితం అతిక్రమ్య గతవర్షే 8.1 బిలియన్ US డాలర్ పరిమితం ఆసీత్. అనయా యాత్రయా యూరోపీయ సంఘస్య సదస్య రాష్ట్రైః సహ సహకారం సుదృఢం కర్తుం భారతస్య ప్రతిబద్ధతాం అపి సుదృఢం భవిష్యతి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముహ్ అద్య దెహ్రాదూన నగరస్య భారతీయ సైన్య అకాదమ్యాం పాసింగ్ అవుట్ పరేడ్ ఇత్యస్య సమీక్షాం కరిష్యతి. అస్మిన్ వర్షే పాసింగ్ అవుట్ పరేడ్ ఇతీదం ఐతిహాసికం భవిష్యతి, యస్మిన్ ప్రథమవారం మహిళాః పురుషైః సహ పథసంచలనం కరిష్యంతి. అస్మిన్ భవ్య సమారోహే 5 శతకోప్యధికాః పురుషాః మహిళాః చ అంతిమం పదం స్వీకృత్య భారతీయ సేనాయాం అధికారిత్వేన నియుక్తాః భవిష్యంతి. భారతీయ సైన్య అకాదమ్యాః పాసింగ్ అవుట్ పరేడ్ న కేవలం సైన్య పరంపరా అస్తి, అపితు రాష్ట్ర సేవాయాం సమర్పితానాం యువాధికారిణాం కృతే నూతన యాత్రయాః ఆరంభోపి అస్తి. కేంద్రీయ గురు ఉద్యోగ ఇస్పాత మంత్రిణా HD కుమారస్వామినా ఉక్తం యత్ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా వినిర్మాణ ఆధారిత వృద్ధేః వృత్త్యావసర నిర్మాణస్య చ విషయే

0: अभूतपूर्वं महत्त्वं प्रदत्तम् येन औद्योगिकवृद्धिः त्वरिताभवत् बृहद् वृत्त्यावसराश्च कल्पिताः विदेशमन्त्रिणा डॉक्टर एस जयशंकरेण अमेरिकादेशस्य विदेशसचिवेन मार्को रूबियो इत्यनेन सह वार्तालापं कृत्वा गल्फ प्रदेशे यूएस नौसेनया कृताक्रमणस्य विषये प्रबलं विरोधं प्रकटितम् यस्मिन् त्रयः भारतीयाः नाविकाः मृताः सामाजिकान्तर्जालीये पटले एकस्मिन् लेखे डॉक्टर जयशंकरः अवदत् यत् वाणिज्यिक नौवहनं विरुद्धं एतादृशानि प्राणघातक आक्रमणानि न्यायोचितानि न सन्ति इति ओमान तटस्य तटे पलाव ध्वजयुक्तस्य एमटी सेटेबेलो जलयानस्य उपरि अमेरिकादेशस्य आक्रमणे भारतीयदलस्य त्रयः सदस्याः मृताः येन नवदिल्ल्या तीक्ष्ण प्रतिक्रिया प्रदत्ता रक्षामंत्री राजनाथ सिंहः दृढतया उक्तवान् यत् ऑपरेशन सिंदूर अभियानस्य समये स्वदेशीय प्रक्षेपास्त्राणां असाधारणं प्रदर्शनं भारतस्य रक्षाशोधस्य विकास पर्यावरण व्यवस्थायाः वर्धमान शक्तेः परमाणम् अस्ति रक्षा अनुसंधान विकास संघटनस्य रक्षा अनुसंधान विकास प्रयोगशालायां उन्नतास्त्र प्रणाली परिसरस्य उद्घाटनावधौ रक्षामन्त्रिणा उक्तं यत् शक्त्यै शान्तेः आवश्यकता अस्ति तथा च तस्याः शक्तेः सर्वाधिकः विश्वसनीयाधारः आत्मनिर्भरता एव अस्ति दिल्ली एनसीआर क्षेत्रे गतरात्रौ निरन्तरं द्वितीयरात्रौ प्रचण्ड वृष्टिः अभवत् वृष्ट्या सह मेघगर्जनं तीव्रवायुः विद्युद्योतनं चाभवत् भारत ऋतु विज्ञान विभागेन दिल्ल्याः तथा समीपस्थानां क्षेत्राणां कृते रेड अलर्ट इति रक्तवर्णीया सञ्चेतना प्रसारिता अस्ति आईएमडी इत्यनेन सावधानं कृतं यत् आर्द्रकालः अनुवर्तयितुं शक्यते अग्रिमेषु कतिपयेषु दिनेषु मेघवृष्टिः निरन्तरं भवितुमर्हति क्रिकेट क्रीडायाम् अद्य हिमाचल प्रदेशस्य धर्मशालायां तिसृणाम् ओडीआई क्रीडायां श्रृंखलायाः प्रथमायां क्रीडायां भारतम् अफगानिस्तान दलं सम्मुखीकरिष्यति क्रीडा सार्धैकवादने आरभ्यते इति वार्ताः
1: आकाशवाणी हैदराबाद केंद्रम जिला समाचार लेख हनुमकొండ जिला आकाशवाणी निजामाबाद केंद्रम निलंबन समय 7 గంటలు ప్రసార వివరాలు 103.5 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈరోజు నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న వివరాలు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు ఇంకా 7:30 ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది ఇంకా ఇదే కార్యక్రమంలో 8:00 డాక్టర్ ఎం అభిషేక్ గారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం బోధన్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు వింటారు వ్యాఖ్యానం ఎర్రం రాజ్ గారు కె ప్రసన్న గారు నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు సహకారం ఎర్రం రాజ్ గారు మీరు ఎంతగానో ఎదురు చూసే కార్యక్రమం హృదయరాగాల కార్యక్రమం ప్రసారమవుతుంది 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి 12:00 ఇందులో వార్తలు 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

సమీక్షలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 చిందు యక్షగానం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు. 7:45 చిత్రగీతాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 లలిత సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: 9:30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. కేంద్ర ప్రభుత్వ 12 కాలానికి సంబంధించిన ద్విభాష కార్యక్రమం ఎపిసోడ్ 13వ భాగం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 11:45 ఈనాటి మా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రసార వివరాలు విన్నారు.
1: ఈరోజు హైదరాబాద్ లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్ లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఇక వార్తలు వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్ లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్ లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష సహచరులతో కలిసి పరేడ్ లో అడుగులు వేయనున్నారు. ఈ వేడుకలో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది కేవలం ఒక సైనిక సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ సేవకు అంకితమైన యువ అధికారుల సరికొత్త ప్రయాణానికి ఇది నాంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ స్లోవాక్ ప్రధాని పికోతో పరస్పర సహకారంపై చర్చిస్తారు. అలాగే అధ్యక్షుడు పెల్లెగ్రినిని కలుస్తారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. 2024లో $1 బిలియన్ దాటిన వాణిజ్యం గత ఏడాది $1.8 బిలియన్ చేరుకుంది. ఈ పర్యటన యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్ తన నిబద్దత సూచిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో పాల్గొన్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఐఏఎఫ్ క్యాడెట్స్ తో పాటుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉత్తీర్ణ సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరటం ఒక చారిత్రాత్మక మైలురాయి. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో పర్యటిస్తున్న మంత్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ లో భాగమైన డీఆర్డీఓకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ది ల్యాబొరేటరీలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకాశ్, బ్రహ్మోస్ వంటి డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థలు ప్రపంచ రక్షణ సాంకేతిక రంగంలో పోటీ పడేలా మన దేశ సామర్థ్యం నిరూపించాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థల ప్రదర్శన భారత రక్షణ పరిశోధన అలాగే అభివృద్ది వ్యవస్థ నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న యుద్దతంత్రాలు, ప్రపంచ అనిశ్చితుల మధ్య జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడేందుకు ముందస్తు రక్షణ సామర్థ్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

0: భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు అత్యాధునిక వ్యవస్థలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డిఆర్డీఓ అభివృద్ది చేసిన సరికొత్త రక్షణ సాంకేతికతలు, అధునాతన ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి ప్లాట్ఫామ్స్ ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన రక్షణ మంత్రి సందర్శించారు. అలాగే సికింద్రాబాద్ లో జరిగిన ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి 12 ఏళ్ల సుపరిపాలనతో అంతర్జాతీయ వేదికలపై నేడు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని తెలిపారు.
1: हमने भारत के विकास के लिए जो रणनीति तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. तो आप 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. आप जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: అమెరికా నావికా దళం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియోతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఒమన్ తీరంలో పలావ్ జెండాతో వెళుతున్న ఎన్టీ సెట్టేబిల్లో అనే ట్యాంకర్ ఇంధన నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 24 భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 రక్షించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలో యుఎస్ చార్జ్ డి ఎఫైర్స్ ను పిలిపించి వివరణ కోరారు. పౌర నౌకలపై ప్రాణాంతక శక్తులను ప్రయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టుగా, కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్, త్రైమాసిక ఖాళీల నోటిఫికేషన్ విధానాన్ని అభ్యర్థులు ఆదరించారని తెలిపారు. ఈ క్యాలెండర్ విధానంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారని తెలిపారు. సాంకేతికత వినియోగం, వేగవంతమైన ప్రక్రియ ద్వారా రైల్వే నియామక వ్యవస్థ నిరంతరం మెరుగుపడాలని స్పష్టం చేశారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాద కేసు విచారణ జాతీయ అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ఏడాది అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటి జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా గుర్తించి విమానయాన భద్రత మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర, నిష్పాక్షిక ఆధారాలతో కూడిన విచారణ జరిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. అన్ని రకాల దర్యాప్తు ప్రక్రియలు, అవసరమయ్యే అంతర్జాతీయ సమీక్షలు పూర్తయ్యాక తుది నివేదిక విడుదల చేస్తామని స్పష్టం చేసింది. నీట్ పునః పరీక్ష సన్నద్దతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయంతో పునః పరీక్షను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునః పరీక్షకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో శాంతి, సామరస్యం, స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు సమీక్షించేందుకు, అలాగే సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం

0: విధంగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకి దోహదపడుతుందని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేస్తాయి. తదుపరి డీజీ స్థాయి సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. అస్సాం, మేఘాలయ రాష్టాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆస్టేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్లో పివి సింధు 27 నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి చెన్ సూయూపై 21-6, 21-9 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమాగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14, 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ పోరుకు సిద్దమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్టేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15. ప్రభాతలహరి

విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని మరియు ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమం ప్రభాతలహరి. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు. అదేవిధంగా 8:00 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ హెపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు పాల్గొంటారు. ముందుగా విన్నాం ప్రబోధ గీతం.

0: నది నిండా దేశభక్తి నింపే ప్రబోధ గీతం విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ సీను నాయక్
1: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799050505.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
1: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9444004837.
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
7: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
6: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
7: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
7: ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258.
8: ముఖాన్ మొటిమలాబాల్
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
0: ప్రకటన విన్నారు.

0: భక్తి గీతం విన్నారు. శ్రోతలు, నిలయమైన సమయం 7:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురుకు సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి, ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: డాక్టర్ హరిత కృష్ణ గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: డాక్టర్ గారు, పల్మనాలజిస్ట్ గా మీరు నిజామాబాద్ నగరంలో చాలా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. పల్మనాలజిస్ట్ గా అంటే ఛాతీ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులుగా COPD అంటుంటాం. COPD
4: అవునండి.
3: ఈ COPD అంటే ఏమిటి? అసలు ఈ వ్యాధి ఏ విధంగా ఉంటుంది?
4: సో ఇప్పుడు COPD అంటే అండి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అంటాము. సో ఇది దీర్ఘకాలం నుంచి వచ్చే జబ్బుది. సో దీంట్లో ఎట్లా ఉంటాయండి, మన శ్వాసనాళాలు ఉంటాయి కదా, శ్వాసనాళాల్లో శ్వాస సరఫరా అడ్డం కలిగే జబ్బు అండి ఇది. ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా 3rd most common cause ఫర్ డెత్ అండి. మన ఇండియన్ పాపులేషన్లో హార్ట్ అటాక్ తర్వాత 2nd most common cause ఫర్ డెత్
3: COPD.
4: COPD అనే జబ్బు ఇది.
3: ఓహో, అంటే మరణానికి దారి తీసేంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఇది.
4: అవునండి.
3: ఈ COPD అనే వ్యాధి ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఉంటుందా, లేదా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుందా?
4: ఇప్పుడు COPD అనేది 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి. అన్లైక్ ఆస్తమా, ఆస్తమా ఏంటంటే చిన్న వయసు నుంచే వస్తుంది. కొంతమంది చిన్న వయసులో వస్తుంది, కొంతమందికి వయసు పెరిగే కొంత వస్తుంది, లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం. బట్ COPD అనేది సాధారణంగా ఒక 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి. సో ఇది దీంట్లో మొదటి కారణంగా మోస్ట్ కామన్ కాజ్ అంటే ఏ కారణాల వలన వచ్చింది అనుకుంటాం మనం. సో మోస్ట్ కామన్గా అంటే ఇది స్మోకింగ్ వలన వస్తుంది. మోస్ట్ కామన్ కాజ్ స్మోకింగ్ అంటే మనము ఏమనుకుంటాం, అరే మనం సిగరెట్ కాలుస్తున్నాం సో మనకు వస్తుంది. అట్లానే కాకుండా మనం స్మోకింగ్ చేసినప్పుడు దాని నుంచి బయటకు వచ్చే ధూమం ఏదైతే ఉంటుందో, పొగ ఏదైతే ఉంటుందో, దాని వలన మనతో పాటు కలిసి జీవించే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన మిత్రులు కానీ, మనతో ప్రయాణం చేసే ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. మనం చేసేది యాక్టివ్, మనతో పాటు ప్యాసివ్ స్మోకింగ్ చేస్తారు. సో ఇది వరకు ఏంటంటే COPD అనేది చాలా కామన్ గా మేల్స్ లో చూసేవాళ్ళం, మగవాళ్ళలో చూసేవాళ్ళం. కాలం మారుతూ మన పొల్యూషన్ లెవెల్స్ అన్ని ఎక్కువ అవటం వలన ఇంటిలో ఆడవాళ్ళు గతంలో కట్ల పొయ్యి మీద పని చేయటము, ఎవరైతే వంట వాళ్ళు ఉంటారు వాళ్ళు కాన్స్టెంట్ గా ఆ స్మోక్ ఎక్స్పోజ్డ్ అవి, మంట మనకి పంట అయిపోయింది, మంట వెలిగిస్తాము దాని నుంచి వచ్చే పొగతో కూడా. సో ఇవన్నీ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ, లేదంటే

0: మన కారులోంచి వచ్చే పొగ నుంచి కానీ, సో ఎన్ని కారణాల వలన ముందు ఏదైతే ఒట్టి మగవాళ్ళలో కనిపించేదో ఇప్పుడు ఇది ఆడవాళ్ళల్లో కూడా మనం చూస్తున్నాము. సో కాలం మారుతూ ఇవి ఆడవాళ్ళల్లో కూడా చూస్తున్నామండి.
1: లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అసలు?
0: దీనికి లక్షణాలు ఎట్లా అంటే అండి, సో మోస్ట్ కామన్ గా ఇది దగ్గుతో మొదలవుతుంది. స్టార్టింగ్ లో పొడి దగ్గుతో స్టార్ట్ అవ్వచ్చు, డిజీజ్ పెరిగి పెరిగి పెరిగి తెమడ కూడా యాడ్ అవ్వచ్చు. పేషెంట్ ఏమంటాడు, మేడం నాకు చిక్కగా ముద్దగా తెమడ పడుతుంది, తెల్లగా పడుతుంది. అదే ఇట్లా మనం దానికి ట్రీట్మెంట్ చేయకుండా దాన్ని అట్లాగే ఉంచేసాము, ఏమన్నా సూపర్ అడెడ్ అంటే వేరే పైనుంచి ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇదే తెల్ల ముద్దగా పడే చిక్కగా పడే తెమ్మడ ఏదైతే ఉందో అది పచ్చగా మారచ్చు, వాసన రావచ్చు. సో తెమ్మడ దగ్గు కామన్ గా ఉంటది. వీటితో పాటు ఏంటంటే వీళ్ళు మనకి వీజింగ్ అంటాము, గురగుర రాటము, ఛాతీ నుంచి పిల్లి కూతల్లాగా రాటము, ఇవన్నీ కూడా మనం చూస్తాం.
1: అంటే గాలి పీల్చటం వదలటం అంత సులభంగా జరగకపోవచ్చు.
0: ఎందుకంటారా, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి COPD అనేది మనం కాన్స్టెంట్ గా ఎక్స్పోజ్ అవుతా ఉంటాం పాల్యూషన్ కి. సో వీటి వలన, స్మోకింగ్ వలన మనకి శ్వాస తీసుకునే రంధ్రాలు ఏవైతే ఉంటాయో దాంట్లో పైన ఏదైతే లైనింగ్ ఉంటుందో అది వాచటంతో పాటు అది వాచ్ అంటే వాపు గురవుతుంది. దాని కింద ఉన్న కండరం ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది. దాంతో ఏంటంటే మన శ్వాస తీసుకునే నాలుగార్లు ఏవైతే పైప్ లాగా ఉంటాయో అవి సన్నగా అయిపోవటము, ఆ సన్నదారి నుంచి గాలి లోపలికి వెళ్ళి బయటికి రావటం వలన మనకి దమ్ అనేది వస్తుంది, పిల్లి కూతలు వస్తాయి. సో మనకి ఆయాసం అనేది అన్ని కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సో ఇట్లా మనము ఈ సింప్టమ్స్ ఎక్కువ శాతంగా వాళ్ళు వస్తారు మన దగ్గరికి.
1: ఈ COPD వ్యాధిని ఎలాంటి పరీక్ష విధానం ద్వారా మనం గుర్తించే అవకాశం ఉంది?
0: సో మనకి ఎట్లా గుర్తిస్తామంటే మనకి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము, స్పైరోమెట్రీ అంటాం. సో దీంట్లో మనం చేసేది ఏంటంటే మనము లంగ్ యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకుంటాము,
1: ఊపిరితిత్తుల పని విధానం
0: యొక్క బలం ఎట్లా ఉంది అనేది తెలుసుకుంటాం. సో దీంట్లో ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక చేతికి ఒక డివైస్ ఇస్తాం, దాంట్లో వాళ్ళు ఎంత బలంగా గాలి తీసుకోగలుగుతారో, తీసుకుని గాలి ఎంత బలంగా ఎంత ఫాస్ట్ గా వదలగలుగుతారో అనేది మనం టెస్ట్ చేస్తాము. దాని ప్రకారంగా దాన్ని వాళ్ళు ఏ గ్రేడ్ లో ఉన్నారు, వాళ్ళ యొక్క సివియరిటీ ఎట్లా ఉంది, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, వాళ్ళు ఏ కేటగిరీలో ఫిట్ అవుతారు అనేది మనకి ఏర్పడుతుంది. సో PFT అనే ఒకటే కాదు, మనకి చెస్ట్ ఎక్స్రేలో కానీ లేదంటే చెస్ట్ ఎక్స్రేలో కూడా మనకి ఏర్పడుతుంది. ఎక్స్రేలో ఏం ఏర్పడుతుంది అంటే మనకి ఇదే జబ్బు ఉంది లేదంటే దీంతో పాటు సూపర్ అడెడ్ వేరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వేరే కారణాలు కూడా ఏమన్నా ఉన్నాయా కూడా మనకి ఎక్స్రేలో ఏర్పడటం అనేది జరుగుతుందండి.
1: డాక్టర్ హరిత కృష్ణ గారు, మరో విషయం ఏంటంటే ఇప్పుడు దుమ్ము, ధూళి, పొగ ఇలాంటి వాతావరణంలో తిరిగే వాళ్ళకి పెరిగే వాళ్ళకి ఈ COPD వచ్చే అవకాశం కొంతవరకు ఉంది. వాతావరణంలో మార్పులు వస్తుంటాయి, కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు చలిగానే ఉంటుంది, ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, తరచుగా వర్షం పడుతూ ఉంటుంది. ఇలాంటి వాతావరణానికి ఎక్స్పోజ్ కావటం మూలంగా కూడా ఈ వ్యాధి ఎదురయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: సో ఏంటంటే అండి, ఇప్పుడు COPDతో పాటు కొంతమందికి ఆస్తమా లక్షణాలు కూడా ఉంటాయి, రెండు కలిపి జబ్బు కూడా ఉంటుంది. ఆస్తమా ముందు ముందుగా COPDగా మారచ్చు, కొంతమందిలో ఆస్తమా COPD కలిపి ఉండొచ్చు. సో వాళ్ళల్లో మీరు చెప్పినట్టుగా ఈ వాతావరణం మారటం వలన జబ్బు అనేది ఎక్కువ తీవ్రంగా అవ్వచ్చు. సో ఇవి జరుగుతాయి. ఏమీ ఆస్తమా ప్రాబ్లం లేదు, జస్ట్ ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనకి ఏమన్నా వస్తుందా అంటే ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనం మందులు సరిగా వాడకపోవటం వలన మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకున్న ఆల్రెడీ ప్రాబ్లము ఫ్లేర్ అప్ అంటే పెరగచ్చు, పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దాకా ఉన్నది కంట్రోల్ ఉన్న జబ్బు లంగ్ అటాక్ గా మారచ్చు, మనం సాధారణంగా హార్ట్ అటాక్ అని వింటాము. సో ఇట్లా కంట్రోల్డ్ ఉన్న జబ్బు లంగ్ అటాక్ గా మారుతుంది.
1: ఇప్పుడు గుండె పోటు వచ్చినట్టుగా ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది,
0: ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో ఇది కొత్తగా మనము జనాలకి తెలిసే రకంగా చెప్పడానికి కొత్తగా టర్మ్ అనేది ఉంది.
1: డాక్టర్ గారు, అసలు ఈ COPD వచ్చినటువంటి వ్యక్తికి ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఏమైనా ఉంటుందా, అంటే ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: సో మనకి COPD అనే జబ్బు మనం మందులు సరిగా వాడకపోవటం వల్ల కానీ, మనం దాన్ని గుర్తించకపోవటం వల్ల కానీ దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ నల్లాలు చెప్పాయి కదా, శ్వాస తీసుకున్న మంచిగా ముడుచుకుపోతుంటే లోపలికి గాలి వెళ్ళటం కానీ లోపల

0: చెడు గాలి బయటకు రాకపోవటం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఏంటంటే లోపల ఏదైతే చెడు గాలి ఉండిపోతుందో, కార్బన్ డైఆక్సైడ్ ఉండిపోతుందో, అది బాడీలో లెవెల్స్ ఎక్కువ అవటం వలన పేషెంట్ ఏంటంటే తరచూ ఎప్పుడు హెడ్ ఏక్ అని చెప్తారు, చెమటలు పట్టుకొని వస్తాయి, చేతులు వణుకుతూ ఉంటాయి, అదే లెవెల్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. అంటే పేషెంట్ స్పృహ తప్పే అవకాశాలు కూడా ఉంటాయి అండి. ఇది వన్ ఆఫ్ ద కాప్ ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఒక్కొక్కసారి పేషెంట్కి మనం కాలు వాపులు చూస్తాము. ఫస్ట్ పేషెంట్ కాలు వాపులు రాగానే అరే పేషెంట్కి ఏమన్నా గుండె సమస్య ఏమన్నా ఉందా, లేదంటే లివర్ సమస్య ఏమన్నా అని మనం చూసుకుంటాం. కానీ సిఓపిడి వలన కూడా కాలు వాపులు రావచ్చు. ఏమవుతుందంటే అండి, మన బాడీలో గుండెకి ఊపిరితిత్తుల మధ్యలో ఏవైతే రక్త కణాలు ఉంటాయో దాంట్లో ప్రెషర్ ఎక్కువ అయ్యేటప్పటికి మనకి పల్మరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటాము. దాంతో ఏంటంటే కాల్ పల్మరీ అనే జబ్బులాగా రావటము, దాంతో మనకి కాల్ వాపులు అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు మనకి వేరే కూడా ఉంటుంది. సిఓపిడి మనము కంట్రోల్ పెట్టుకోకపోతే అది ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్కి గురవుతుంది. ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఇది లంగ్ క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. మన డయాబెటీస్ కూడా కంట్రోల్ లేకుండా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ సిఓపిడి వ్యాధి ఉన్న సమయంలో ఒక వ్యక్తి తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏమైనా ముఖ్యమైన ఏమైనా ఉంటాయా?
0: సో మనకేంటంటే అండి, ఈ సిఓపిడి పేషెంట్స్ ఎట్లా అంటే వాళ్ళు ఆహారంలో ఏది మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఆస్తమాలో ఏంటంటే మనకి కొన్ని తిండి పదార్థాల వలన దమ్ము ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది. సిఓపిడిలో అట్లా ఉండదు. సో వీళ్ళల్లో ఏంటంటే ఈ నియమాలు ఏమి పాటించాల్సిన అవసరం ఉండదు. వీళ్ళల్లో ఏంటంటే మనకి తొందరగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవటం అంటే అది మంచి లక్షణాలు కాదు. సో వీళ్ళల్లో మనం ఎప్పుడైనా ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటూ మనం చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఆస్తమా లాగా దీంట్లో మాత్రం ఏ ఫుడ్ నియమాలు పెట్టాల్సిన అవసరం ఉండదు, పాటించాల్సిన అవసరం.
1: ఒకవేళ సిఓపిడిని గుర్తించడం ఆలస్యమైతే, తెలిసినా కూడా అజాగ్రత్త వహించి వైద్యం చేయించుకోకపోతే ఇమ్మీడియట్గా అంటే వెంటనే వచ్చే ప్రమాదం ఏముండొచ్చు?
0: హాస్పిటల్ అడ్మిషన్స్ అవే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హాస్పిటల్లో కూడా ఐసీయూ అడ్మిషన్లు ఎక్కువ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోవటం వలన వాళ్ళు స్పృహ తగ్గటము, శ్వాస తీసుకోలేకపోవటం, దమ్ము ఎక్కువైపోవటం, లంగ్ అటాక్ లాగా బయటపడుతుంది. సో ఈ ఎగ్జాజర్బేషన్స్, ఈ ఫ్లేయర్అప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవే అవకాశాలు వీళ్ళలో ఉంటాయి. సో మందులు టైంకి వేసుకోవాలి. ఇది పెరిగే జబ్బే, రివర్స్ అయ్యేది కాదు. దీన్ని మనం అదుపులో పెట్టుకోగలము. కాబట్టి మందులు టైంకి వేసుకుంటూ మనం జబ్బుని మనం అదుపులో పెట్టుకుంటే, వేరే ఇన్ఫెక్షన్స్ గురవకుండా ఉంటే మనము మన డైలీ లైఫ్ స్టైల్ ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా
1: గడపచ్చు. డాక్టర్ గారు, మరి వైద్య విధానం ఈ సిఓపిడికి ఎలాంటి పద్ధతులు అవలంబించే అవకాశం ఉంది వైద్య విధానంలో?
0: సో దీనికి మనకి రెండు రకాలుగా చెప్పుకుంటామండి. ఫస్ట్ ఫార్మకలాజికల్, అంటే మందులతో అయ్యేది. రెండోది మందులు కాకుండా వేరేగా ఏం చేయొచ్చు. సో ఫస్ట్ నాన్ ఫార్మకలాజికల్గా వెళ్తామండి. సో నాన్ ఫార్మకలాజికల్గా చూసుకుంటే ఎవరైతే సిఓపిడి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరైతే 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, ఎవరికైతే ఫ్రీక్వెంట్గా మనకి ఇట్లా అటాక్స్ వస్తున్నాయి, వాళ్ళల్లో మనము వ్యాక్సినేషన్స్ ఇవ్వాలండి. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వ్యాక్సిన్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే సీజన్ ఫ్లూ సీజన్ వస్తుంది, నిమ్ము సీజన్ వస్తుంది, ఆ టైంలో ఇవ్వాలి. సాధారణంగా అక్టోబర్ నెలలో ఆ టైంలో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఉంటుంది. సో అది మనం చేయించుకుంటే బెటర్. దీంతోపాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది, అది 1 in every 5 years మనం చేయించుకుంటే చాలా బెటర్. ఓకే, సో ఇది. నెక్స్ట్ డైట్ ఇందాక చెప్పా కదండి, సో హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మనకి చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే మనము ఫిజియోథెరపీ అంటాము. మనకి పల్మరీ రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ చేయించితే ఎక్సర్సైజెస్ వాళ్ళు నేర్పిస్తారు. ఎట్లా మనం శ్వాస తీసుకోవాలి, శ్వాస తీసుకున్నాక ఎట్లా వదలాలి, నిదానంగా వదులుతారు వాళ్ళు. విజులు ఉన్నట్టుగా మొత్తం గాలి ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి అంతా బయటకు వదిలేదాకా పెదాలు ముడుచుకొని ఎట్లయితే గాలి వదలాలో అవన్నీ వాళ్ళకి నేర్పిస్తారు. సో అవి మనం పాటించాలి. సో ఇది మనం చేయాల్సి ఉంటుంది, నాన్ ఫార్మకలాజికల్ థెరపీ. సో ఫార్మకలాజికల్ థెరపీలో ఏముంటుందండి, ఫస్ట్ మనకిచ్చే పంపులు. పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చాడు, మనకి పంపులు ఇస్తారు, ఇన్హేలర్స్ వాడమంటారు. సో ఇన్హేలర్స్ వాడటం వలన చాలా మంది అనుకుంటారు అరే మనం ఇది వాడితే మనకి వేరే ప్రాబ్లం ఏమన్నా వస్తాయా. సో అట్లా ఏముండదు. మనం ఇచ్చే

0: ఏదైతే ఇస్తున్నామో అది డైరెక్ట్గా మనం శ్వాస తీసుకునే నల్లాల మీదే పనిచేస్తాయి, బాడీలో వేరే ఆర్గన్స్ మీద ఎక్కడ పనిచేయదు. సో తీసుకునే డోస్ కూడా లో డోసెస్లో ఉంటుంది. సో అది టార్గెటెడ్ దగ్గరే పనిచేస్తుంది, అక్కడ వరకే వెళ్ళి పనిచేస్తుంది. సో ఇట్లా మనకి బ్రాంకో డైలెక్టర్స్ అంటాం వీటిని మనము. ఒకవేళ పేషెంట్ ఇది వాడుతున్నా కూడా తనకి రిలీఫ్ రావట్లేదు, ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు పేషెంట్ కండిషన్ బట్టి మనము స్టెరాయిడ్స్ కూడా ఇంజెక్షన్స్ రూపంలో కానీ అవసరం పడుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మన మందులు ఎంత కరెక్ట్గా వాడుతున్నాము, దాంతో మన కంప్లయన్స్ ఎట్లా ఉంది అనే దాని మీద ఉంటుంది. ఒక్కొక్కసారి ఇట్లా మనం మెడిసిన్స్ పెట్టుకొని ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దాని తగ్గట్టుగా మనము యాంటీబయాటిక్స్ చూసుకొని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు పేషెంట్స్ దీంతో పాటు అవుతుంది. కొన్ని కొన్నిసార్లు మనకి సర్జరీ చేసే అవకాశాలు కూడా పడచ్చు. వేరే హైయర్ ఎండ్ ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అనేది అడుగుతారు కొంతమంది. సో వాటిలో ఏంటంటే మనకి బ్రాంకోస్కోపీ గైడెడ్ కొన్ని థర్మల్ అబ్లేషన్ కానీ, మళ్ళీ అట్లాగనే మనకి లంగ్ వాల్యూమ్ రిడక్షన్ చేస్తాము. సో దాంట్లో కాయిల్స్ అయి పెడతాము. సో అట్లా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.
1: బాగుంది డాక్టర్ హరిత కృష్ణ గారు. మరి సిఓపిడి వ్యాధి ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థాంక్యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: మీరింతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై ప్రభాత లహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్.
2: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు విందాం ఓ సినీ గీతం.

మీరు విన్న ఆ పాట ఆప్తుడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై ప్రభాత్ లహరి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటీ హాస్పిటల్ కలిలివాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్టు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతిలో మంటగా ఉండటం, అజీర్తి మలబద్ధకం వేధించటం, తరచుగా వాంతులు వెక్కిలు రావటం, ఇంకా పచ్చకమ్మీలు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.
1: కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు, మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ అభిషేక్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, మీరు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గా పనిచేస్తున్నారు.
3: అవునండి.
2: ఈ ఎంట్రాలజిస్ట్ అనే విభాగం ఒక మనిషికి వచ్చే ఏ వ్యాధికి ఉపయోగపడుతుంది?
3: సార్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్లో మేము మెయిన్లీ చూసేది జిఐటి, అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్. అంటే మనం ఆహారం నోట్లో వేస్తాము, దాని తర్వాత ఆహారం లోపలి వెళ్ళే దారి నుండి బయటకు వచ్చే దారి, అంటే మలద్వారం, అక్కడ నుంచి కింది వరకు వెళ్ళే ట్రాక్ ని జిఐటి అని అంటారు. దాంట్లో మెయిన్లీ అన్నన్నలిక, కడుపు, ఇంకా పేగులు వస్తాయి, చిన్న పేగు, పెద్ద పేగు. ఈ పేగులు సంబంధించిన ఏదైనా వ్యాధి మేము చూస్తాము. నెక్స్ట్ హిపాటోబిలియరీ, అంటే లివర్, పసర్నలం, పసర సంచి జబ్బులు అన్ని. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్, అంటే గ్లోమగ్రంథి ప్రాబ్లమ్స్ అన్ని మేము చూస్తాము.
2: డాక్టర్ గారు, అసలు ఈ వ్యాధి రావడానికి కారణం ఏమైనా ఉంటుందా?
3: ఈ వ్యాధి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంది మా దగ్గర గ్యాస్ ప్రాబ్లం ఉంది అనుకుంటూ వస్తారు.
2: చాలా మంది అంటుంటారు సాధారణంగా, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది,
3: గ్యాస్ ప్రాబ్లం ఉంది అంటారు. కానీ ఆడియన్స్ కి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పేది ఏంటంటే, మీరు డైరెక్ట్ కన్క్లూజన్ లో వెళ్ళొద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది అట్లా అనకూడదు.
2: అంటే మనం కన్ఫర్మ్ చేయకూడదు.
3: యా, ఎందుకంటే మీరు మీ సింప్టమ్స్ చెప్పాలి, మీకు ఎగ్జాక్ట్లీ ఏముంది. హార్ట్ బర్న్, అంటే ఛాతిలో మంట అవుతుందా, కడుపు నొప్పి ఉందా, ఛాతి నొప్పి ఉందా, ఏముంది అనేసి. ఎందుకంటే మీరు దేన్ని గ్యాస్ ప్రాబ్లం అనుకుంటున్నారో, చాలాసార్లు అది హార్ట్ అటాక్ కూడా ఉండొచ్చు.
2: ఓ,
3: సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్క్లూజన్ చెప్పకుండా మీ సింప్టమ్స్ ఏమున్నాయి, మీకు ఏం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అవి చెప్పాలా. సో జనరల్గా గ్యాస్ ప్రాబ్లం ఏదంటారో దాన్ని మేము మెడికల్ టర్మినాలజీలో డిస్పెప్సియా అని అంటాము.
2: డిస్పెప్సియా,
3: డిస్పెప్సియా యాక్చువల్లీ ఒక లాటిన్ వర్డ్. దీంట్లో రెండు వర్డ్స్ ఉన్నాయి, ఒకటి డిస్ ప్లస్ పెప్సియా. డిస్ అంటే బ్యాడ్, పెప్సియా అంటే డైజెషన్. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బ్యాడ్ డైజెషన్,
2: అంటే అజీర్ణం,
3: అజీర్ణం, బ్యాడ్ డైజెషన్. సో డిస్పెప్సియా ఎప్పుడు అంటాము అంటే, యాక్చువల్లీ ఇది ఎపిసోడిక్ అండ్ రికరెంట్ ఉంటుంది, అంటే మధ్య మధ్యలో రావడం, లేకపోతే కొందరికి పర్సిస్టెంట్గా అంటే కంటిన్యూస్గా ఉండొచ్చు. అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ అబ్డామినల్ డిస్కంఫర్ట్తో పాటు అప్పర్ అబ్డామిన్ అని అంటాము. అప్పర్ అబ్డామిన్ అంటే అప్పర్ జిఐటి సింప్టమ్స్ అని అంటాము. అప్పర్ జిఐటి సింప్టమ్స్ అంటే అన్నన్నలిక, కడుపు, చిన్న పేగు స్టార్టింగ్ పార్ట్, దాన్ని అప్పర్ జిఐటీలో కన్సిడర్ చేస్తాము. దానికి సంబంధించిన సింప్టమ్స్ కనిపిస్తాయి. అవి ఏముంటాయి అంటే హార్ట్ బర్న్, అంటే ఛాతిలో మంట రావడం, సమ్టైమ్స్ చెస్ట్ పెయిన్, ఛాతి నొప్పి రావడం, లేకపోతే రిఫ్లక్స్, పుల్లెట్ బీకులు, బెల్చింగ్స్, తేన్పులు, లేకపోతే కడుపు సంబంధించినవి, అంటే కడుపు నొప్పి రావడము, కడుపు తొందరగా నిండిపోవడము, ఆకలి కాకపోవడము, కడుపు ఉబ్బరంగా అనిపించడము, కడుపులో మంట, ఇవి అన్నీ కనిపిస్తాయి. సో కొందరికి ఎట్లా అంటే ఇది పర్సిస్టెంట్గా ఉండొచ్చు, కొందరికి ఎపిసోడిక్ అండ్ రికరెంట్ వస్తుంది.
2: అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ లక్షణాలు సహజంగా ఒకే విధంగా ఉండే అవకాశం ఉంటుందా?
3: లేదు,
2: పర్సన్ టు పర్సన్
3: వేరీ అవుతుంది.
2: ముఖ్యంగా ఈ వ్యాధులు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన వ్యాధి లక్షణాలు ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుందా?
3: జనరల్గా మేము ఈ సింప్టమ్స్ లైఫ్ స్టైల్ డిసీజ్ వల్ల వస్తుందని చెప్తాం. సో అది చిన్నపిల్లలు

0: చేయకపోతే ఏదన్నా
1: జరిగిపోవచ్చు.
0: సో ఇది స్లోగా మీ లైఫ్ స్టైల్ని ఇంకా బ్యాడ్ చేస్తుంది, మీ ప్రొడక్టివ్ లైఫ్ని తగ్గిస్తుంది. సో అది ఎట్లుంటుందంటే, దీంట్లో సమ్ మనం ఏమంటాము అంటే కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్లో ఎట్లా అంటే కొన్ని ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఫంక్షనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ ఎట్లుంటాయి అంటే లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ని బట్టి సింప్టమ్స్ చూపెడుతుంది. నేను మీకు స్టార్టింగ్లో సింప్టమ్స్ చెప్పాను, ఆ సింప్టమ్స్ చూపిస్తాయి. ఫంక్షనల్ అంటే మీకు ఆ సింప్టమ్స్ ఉంటాయి కానీ లోపల ఏమీ ప్రాబ్లం ఉండదు. సో ఆర్గానిక్ డిసీజెస్లో మోస్ట్ కామన్ అనేది అల్సర్స్ ఉంటాయి. అల్సర్లో అల్సర్ ఎక్కడన్నా రావచ్చు, అన్ననలికలు రావచ్చు, కడుపులు రావచ్చు, చిన్న పేగులు రావచ్చు. ఇంకా ఈ అల్సర్ అనేది కామన్, అంటే ఈ డిస్పెప్సియా సింప్టమ్స్లో చాలా కామన్గా డిసీజ్ చూసే డిసీజ్ ఈ అల్సర్ డిసీజెస్ ఉంటాయి. 100% ఇఫ్ వీ టేక్ నియర్లీ 25-30% ఆఫ్ ది పేషెంట్స్లో ఈ అల్సర్ ప్రాబ్లం కామన్ ఉంటుంది. దాని తర్వాత నియర్లీ 10-15% పేషెంట్స్లో జీఈఆర్డి అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, అంటే లోపల నుంచి వేడి చేదు నీళ్లు పైకి రావడము, కొన్నిసార్లు ఫుడ్ పైకి రావడము, కొన్నిసార్లు ఛాతీలో మంట, ఛాతి నొప్పి అవ్వడము, ఇది. సో దీంట్లో కూడా ఈ సింప్టమ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ కొన్నిసార్లు 3-4% గాల్ బ్లాడర్ స్టోన్స్, ఈవెన్ గాల్ బ్లాడర్ స్టోన్స్ లో కూడా మీకు సిమిలర్ సింప్టమ్స్ కనిపిస్తాయి. అండ్ నియర్లీ 3% ఆఫ్ ది పేషెంట్స్ లో స్టమక్ క్యాన్సర్ లేకుంటే అన్ననలిక క్యాన్సర్ లేకుంటే చిన్న పేగు క్యాన్సర్ కూడా ఉండొచ్చు. సో ఇలాంటి పేషెంట్స్ కి ఫర్ ఎవ్రీ సింప్టమ్ ఆల్వేస్ బెటర్ మీరు తొందరగా పరిష్కారం చేయాలి, అంటే అట్లీస్ట్ డయాగ్నోసిస్
1: చేయాలి.
0: అట్లీస్ట్ మీరు ఏం ప్రాబ్లం లేదు, మీకు ఆర్గానిక్ డిసీజ్ కాదు ఫంక్షనల్ డిసీజ్ ఉంది అంటే అట్లీస్ట్ యూ కెన్ రిలాక్స్ కి ఏం పెద్ద ప్రాబ్లం లేదు, మందులు వాడితే కొన్ని రోజులు తక్కువ ఉంటుంది, మేబీ మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి అంతే. కానీ ఆర్గానిక్ డిసీజ్ని ముందు మనం రూల్ అవుట్ చేసుకోవాలి.
1: డాక్టర్ గారు ఇప్పుడు డిస్పెప్సియా అన్నారు కదా, ఇప్పుడు ఈ వ్యాధి ఒక మనిషిలోని ఆర్గాన్స్లో అవయవాల్లో దేనికి ప్రధానంగా వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఏ ఆర్గాన్ని దెబ్బతీస్తుంది ముఖ్యంగా?
0: డిస్పెప్సియా యాక్చువల్లీ మేము అప్పర్ జిఐ సింప్టమ్ అని చెప్తాం. అప్పర్ జిఐ అంటే అన్ననలిక, కడుపు ప్లస్ చిన్న పేగు స్టార్టింగ్ పార్ట్. ఈ ఆర్గన్స్లో అంటే ప్రాబ్లం ఉంటే డిస్పెప్సియా అనే సింప్టమ్స్ వస్తాయి మనకు. సో కొందరికి నేను మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన విత్ పర్సంటేజ్, మా ఓపీడీకి వచ్చే పేషెంట్స్ మ్యాక్సిమం మందికి ఫంక్షనల్ డిస్పెప్సియా అని ఉంటుంది. ఫంక్షనల్ డిస్పెప్సియా అంటే నియర్లీ 35-40% పేషెంట్స్కి ఫంక్షనల్ డిస్పెప్సియా ఉంటుంది. 60% పేషెంట్స్కి నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన అది ప్రాబ్లమ్స్ దొరుకుతాయి. 35-40% పేషెంట్స్లో మనకు ఏం ప్రాబ్లం దొరకదు, కానీ పేషెంట్స్కి సింప్టమ్స్ ఉంటాయి సింప్టమ్స్ ఉంటాయి, కానీ వాళ్లకు మనం ఎన్ని టెస్ట్ చేసినా ఏం ప్రాబ్లం దొరకదు. వై? ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పిన, దీస్ ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఈవెన్ మీకు ఇది స్ట్రెస్తోని రావచ్చు, నిద్ర కరెక్ట్ ఉండకపోతే రావచ్చు.
1: గ్యాస్ ప్రాబ్లం అన్నారు ఇందాక, ఆ గ్యాస్ ప్రాబ్లం అది అందరితోనే అంతమైపోతుందా? ఆ గ్యాస్ ప్రాబ్లం కంటిన్యూ అవుతూ ఉంటే ఇంకెలాంటి వ్యాధి పెరిగే ప్రమాదం ఉంటుంది ఒక వ్యక్తికి?
0: ఫస్ట్ ఈ గ్యాస్ ప్రాబ్లం రావడానికి మెయిన్ బేసిక్ రూట్ కాజ్ ఏంటి? బేసిక్ రూట్ కాజ్ అంటే కడుపులో యాసిడ్ లెవెల్ పెరిగిపోవడం. యాసిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డైజెషన్ కొరకు. మన కడుపులో పరైటల్ సెల్స్ అని ఉంటాయి, అవి కంటిన్యూస్గా యాసిడ్ తయారు చేస్తాయి. మీరు ఫుడ్ గురించి థాట్ అంటే థింక్ చేసినా కానీ లేకుంటే ఫుడ్ తిన్నా కానీ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. ఎందుకు? డైజెస్ట్ చేయడానికి, ఫుడ్ డైజెస్ట్ చేయడానికి. ఇప్పుడు కొందరికి ఎట్లుంటుందంటే ఆ యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది బాడీలో,
1: అధికంగా ఉత్పత్తి
0: యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది. ఆ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు మీకు సింప్టమ్స్ కనిపిస్తాయి. మేబీ మీకు లోపల డిసీజ్ ఉండకపోవచ్చు కూడా, కానీ మీకు ఆ సింప్టమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన అల్సర్స్ డెవలప్ అవుతాయి అని. ఆ అల్సర్స్ ఎందుకు డెవలప్ అవుతున్నాయి? ఎందుకంటే కడుపులో యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది. ఆ యాసిడ్ ఏం చేస్తుంది అంటే కడుపులో మ్యూకోజా అని ఒకటి లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని డ్యామేజ్ చేస్తుంది. కొన్ని జాగాల ఆ లేయర్ వెళ్ళిపోతుంది, ఆ లేయర్ వెళ్ళిపోయిన ప్లేస్లో అల్సర్స్ తయారైపోయి.
1: ఇప్పుడు ఇందులో రకాలు ఏమైనా ఉంటాయా
0: అంటే
1: గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి వ్యాధుల్లో

0: ఏమైనా ఉంటాయా?
1: ఇప్పుడు
0: ఏ రకమైనటువంటి వ్యాధి ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది?
1: ఫస్ట్ ఇప్పుడు మీరు నాకు రకాలు అడిగారు, దాంట్లో మేజర్ గా నేను 2 టైప్స్ చెప్పాను, ఆర్గానిక్ అండ్ ఫంక్షనల్. ఆర్గానిక్ అంటే వాళ్లకు సమ లోపల ప్రాబ్లం ఉంది అందుకని సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. ఫంక్షనల్ అంటే వాళ్లకు లోపల ఏం ప్రాబ్లం లేదు అయినా కానీ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు? ఆర్గానిక్ కానివ్వండి లేకుంటే ఫంక్షనల్ కానివ్వండి, రెండుకి ఒకటే కాజ్, యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది. సో ఆర్గానిక్ లో ఏదైనా డిసీజ్ ఉండి యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది, ఫంక్షనల్ లో డిసీజ్ లేకుండానే యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ ఫంక్షనల్ వాళ్లకు ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే మెయిన్లీ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. సరిగ్గా నిద్ర ఉండకపోవడం, టెన్షన్, కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోవడం, ఎక్కువ నాన్ వెజ్ తినడం, ఎక్కువ మసాలా ఫుడ్ తినడం, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినడం, వీళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఎట్లా అంటే మనకు ఎట్లా ఎట్లా వయసు పెరుగుతుందో కొందరికి నిద్ర తగ్గిపోతుంది. సో స్లీప్ అవర్స్ ఎవరికి తగ్గిపోతాయో వాళ్ళకు కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొందరికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మేబీ హౌస్ హోల్డ్ స్ట్రెస్, మేబీ వర్క్స్ రిలేటెడ్ స్ట్రెస్, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్, దాంతో కూడా కడుపులో యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. సో దాంతో కూడా ఈ సింప్టమ్స్ ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడైతే మేము చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం, ఈవెన్ చిల్డ్రన్స్లో, వాళ్లకు స్కూల్లో కానీ లేకుంటే వాళ్ళు ఎక్కడ ఆడుకుంటున్నారో ఫ్రెండ్ సర్కిల్లో, వాళ్ళకి ఇలాంటి దగ్గర కూడా కొంచెము డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తే కూడా యాసిడ్ లెవెల్ పెరిగిపోతాయి, దాంతో సింప్టమ్స్ కనిపిస్తాయి.
0: యాసిడ్ లెవెల్స్ ఉత్పత్తి జరగకుండా ముందు జాగ్రత్తగా మనం ఏమైనా మందులు వాడే అవకాశం ఉంటుందా?
1: ఫస్ట్ ఇప్పుడు నేను మీకు టైప్స్ చెప్పిన, మనము ఏదన్నా ట్రీట్మెంట్ చేయకంటే ముందు డయాగ్నోసిస్ ఆలోచిస్తాము. ఫస్ట్ డయాగ్నోసిస్. సో ఆ డయాగ్నోసిస్ ఎందుకంటే అది ఆర్గానిక్ టైప్లో వస్తుందా లేకుంటే ఫంక్షనల్ టైప్లో వస్తుందా అది మనం క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే రెండుకి ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆర్గానిక్ అంటే రియల్గా లోపల ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది, లోపల ఏమన్నా ప్రాబ్లం ఉంటే దానికి ట్రీట్ చేయాలి. ఇన్ఆర్గానిక్ ఉంటే వాళ్ళకు లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంకా కొన్ని మెడిసిన్స్ తోని సెట్ అవుతారు. సో డయాగ్నోసిస్ కొరకు జనరల్గా వాట్ వీ డూ ఇస్ వీ డూ ఎండోస్కోపీ. ఎండోస్కోపీ చేసి చూస్తాము అన్ననలిక, కడుపు, చిన్న పేగు స్టార్టింగ్ పార్ట్ చూస్తాం. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కరెక్షన్ ఇస్తాం. అండ్ మ్యాక్సిమం మా ఓపీడీకి వచ్చే 30-40% పేషెంట్స్ ఫంక్షనల్ డిస్పెప్సియా అనే ఉంటారు. సో వాళ్లకు ఎండోస్కోపీలు ఏదో చిన్న చిన్న కనిపిస్తాయి కానీ పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సో వాళ్ళు షార్ట్ టర్మ్ మెడిసిన్స్ వాడితే దే విల్ రికవర్.
0: ఇప్పుడు ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడానికి ప్రధానమైన పరీక్షలు ఏముంటాయి? రక్త పరీక్ష కానీ, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎండోస్కోపీ కానీ.
1: జనరల్గా ఇప్పుడు ఆర్గానిక్ డిసీజ్ అయితే చూడడానికి ఎండోస్కోపీ ఉంటుంది. ఫంక్షనల్ డిసీజ్ చూడాలా అంటే మనం పేషెంట్తో కూర్చొని మాట్లాడాలి, పేషెంట్ కూడా ఓపెన్లీ మాట్లాడాలి. ఎందుకంటే చాలా మందికి స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది. సో మనము పేషెంట్ని జస్ట్ యాజ్ అ పేషెంట్ కాకుండా ఒక ఫ్రెండ్ లాగా జస్ట్ కొంచెం సోషలిజం పెంచుకుంటే పేషెంట్కి కూడా మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో వాళ్ళు కూడా అప్పుడు ఓపెన్ అప్ అవుతారు. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే వాళ్ళు ఓపెన్ అప్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీ పేషెంట్ యువర్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్, ఇది నచ్చుతలేదు, ఇది ఇట్లా కావాలనుకుంటున్నారు అని వాళ్ళకు కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాం. దాని తర్వాత పేషెంట్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక చిన్న ఇంటరాక్టివ్ సెషన్ పెట్టి వాళ్ళని ఇది ఎట్లా అంటే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం.
0: చివరిగా ఒక ప్రశ్న, ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి?
1: ఫస్ట్ ఇది లైఫ్ స్టైల్ డిసీజ్. సో హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్, హెల్దీ హ్యాబిట్ అండ్ గుడ్ స్లీప్ అండ్ సమ్ ఓపెన్ ఇంట్రాక్షన్ విత్ ది ఫ్యామిలీ మెంబర్స్, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ లోపల ఏమన్నా బాధలు ఉంటే మీరు వేరే వాళ్ళతో చెప్పుకోలేరు, కానీ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు క్రిమిన సఫర్ అవుతున్నారు అంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతారు. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఎక్కువ మసాలా, పచ్చిమిర్చి, పులుసు, నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు.
0: బాగుంది డాక్టర్ అభిషేక్ గారు. ఈ పూట మీరు మా స్టూడియోకి వచ్చి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటే ఏమిటి, ఆ డాక్టర్ గారు చేసే వైద్య విధానం ఏమిటి, ఇలాంటి వ్యాధులకు వైద్యం చేయాల్సి ఉంటుంది, ఆ వ్యాధి ఉన్నటువంటి పేషెంట్ ఒక రోగి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు మా ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలు.

0: ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: మీరింతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఎవరైతే ఆ స్వామిని భక్తితో కొలుస్తారో, ఆ స్వామిని తలుచుకొని తలపెట్టే ప్రతి కార్యాన్ని నిర్వర్తిస్తారో, వారికి కోరిన కోరికలు తీర్చి అన్నింటా విజయాలను ప్రసాదించే మహిమాన్వితుడు ఆయన. అలాంటి శ్రీనివాసుడు భక్తుల సౌలభ్యం కోసం ఎన్నో ప్రదేశాలలో కొలువుదీరి ఉన్నాడు. ఆ నేపథ్యంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బోధన్ పట్టణంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా అలరారుతోంది. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమంలో ఆ స్వామివారి ఆలయ విశేష తెలుసుకుందాం, రండి.

భూలోక వైకుంఠం వెంకటాద్రి. ఈ వెంకటాద్రిపై వెలసిన శ్రీనివాసుడు భక్త మందారుడై భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఏడు కుండలపై వేంచేసి ఏడు లోకాల్ని ఏలే శ్రీనివాసుడు భక్తుల సౌలభ్యం కోసం మరెన్నో ప్రదేశాలలో వ్యక్తమవుతూ ఉన్నాడు. ఆ ప్రదేశాలను సందర్శించుకుని భక్తులు పులకాంకితులు అవుతున్నారు. కొన్ని ప్రదేశాలలో స్వామి స్వయంగా వ్యక్తమవుతుండగా మరికొన్ని చోట్ల భక్తులు స్వామివారి రూపాన్ని ప్రతిష్ఠించుకుని నిత్య పూజాది కైంకర్యాలు నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనిదే భక్తులచే సుప్రతిష్ఠమైన శ్రీనివాస సన్నిధానం బోధంలో పూజలందుకుంటున్నాడు.

ఆలయ బాహ్య గోడలపై బారులు తీరిన విధంగా దశావతార సజీవ మూర్తులు భక్తులను ఆకట్టుకుంటాయి. సప్తవర్ణ శోభితంగా జీవ కళతో ప్రస్ఫుటమయ్యే ఈ మూర్తులకు తొలుత ప్రణమిల్లి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు.

0: ముఖమండపంపై శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, గోదాదేవి చిన్మయ రూపులుగా దర్శనమిస్తారు.
1: అదే చూడుడు, అదే మొక్కుడు, ఆనందమయము తిరుమలగిరి రాయుని సన్నిధిని అన్నమయ్య ఆనందాల పెన్నిధిగా భావించాడు. ఎక్కడ శ్రీనివాసుడు అర్చావతారమూర్తిగా భక్తానుగ్రహ కారక స్ఫూర్తిగా కొలువుతీరుతాడో భక్తులకు అదే తిరుమల క్షేత్రం, అదే ప్రత్యక్ష వైకుంఠపురం, అదే బంగారు శిఖరాల బహుబ్రహ్మమయం. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస సన్నిధానంలోని గర్భాలయంలో స్వామి అనంత మహిమాన్విత తేజో విరాజితంగా దర్శనం ఇస్తున్నాడు.
2: భీమదఖిల మహీమండల మండన ధరణీధర మండల ఖండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల వృషభాచల నారాయణాచలాంజనాచల సింహాచలాది శిఖరిమాలా కులస్య నాథముఖబోధనిధి వీధి గుణరసాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైల పూర్ణ గుణవశంవద పరమ పురుష కృపాపూర విభ్రమదతుంగ శృంగగళద్గగన గంగా సమాలింగితస్య సీమాతిగ గుణ రామానుజముని నామాంకిత బహుభూమాశ్రయ సురధామాలయ వన రామాయత వన సీమా పరివృత విశంకట తట నిరంతర విజృంభిత భక్తిరస నిర్జరానంతార్యాహార్య ప్రశ్రవణ భారాపూర విభ్రమదస నిలభర భరిత మహాతటాక మండితస్య
0: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు శ్రీ వెంకటేశ్వరుడు భవ్య రూపంతో ప్రకాశిస్తున్నాడు. అలంకారమూర్తి అయిన మలయప్ప నానావిధ ఆభరణాలతో తనకు అత్యంత ప్రియమైన తులసీమాలికలతో దర్శనమిస్తున్నాడు.

వరదాన ఉజ్వల కటిహస్తము పటుశంఖ చక్రూరు బాహుయుగము నొరపైన నాభియు ఉదరబంధము. ఇలా ఎన్నెన్నో అలంకారాలతో జగన్నాయకుడైన జగద్రక్షకుడైన వెంకటేశుడు భక్తులందరి చేత ఆకర్షింపబడుతూ దివ్య సౌందర్యాన్ని వెల్లడిస్తూ భక్తులకు ఆనందాన్ని సమ్మోహనాన్ని కలిగిస్తుంటాడు. లోకోత్తర సౌందర్యానికి ఇతడి సన్నిధే నిలవు. ఇంతకు మించి అందం మరెక్కడా లేదు అనడానికి వెంకటేశుని దివ్య రూపమే ప్రత్యక్ష నిదర్శనం.

శ్రీ వెంకటేశ్వరుని హృదయ మందారంలో వేంచేసి ఉండే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈ ఆలయంలో స్వామి చింతని ప్రత్యేక అర్చావతారమూర్తిగా దర్శనమిస్తుంది. తిరుమలేశుని హృదయ పట్టపురాణితో కూడి జగదానందకారకంగా ఇరుమూర్తులు దర్శనమిస్తాయి.

0: వెంకటేశుడు లక్ష్మీదేవితో కూడి లక్ష్మీనాథుడిగా లక్ష్మీనారాయణుడిగా ప్రకటితమవుతున్నాడు. శ్రీహరి దివ్య తేజస్సును ఆద్యశక్తిగా వ్యవహరిస్తారు. ఈ ఆద్యశక్తి లక్ష్మీదేవి. శ్రీనివాసుని తేజస్సుకి యశస్సుకి కారకమైన లక్ష్మీదేవి సకల అలంకార శోభతో దర్శనమిస్తుంది. అభయహస్త ముద్రలతో భక్తానుగ్రహమూర్తిగా దర్శనమిస్తుంది. మహాలక్ష్మి సన్నిధిలో ప్రతి శుక్రవారం అమ్మవారి శ్రీ లక్ష్మీ సహస్రనామార్చనను నిర్వహిస్తారు.
1: సహస్రం చ బ్రూహి కార్యమహా

0: సన్నిభం.
1: ఇక శ్రీవారికి మరోవైపు గోదాదేవి దివ్య సన్నిధానం ఉంటుంది. ధనుర్మాసంలో గోదాదేవికి ప్రత్యేక పూజాదికాలను నిర్వహిస్తారు.

ఈ ఆలయంలో ప్రత్యేక సన్నిధిలో దాసాంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకుంటారు. క్షేత్రపాలక ఆంజనేయుణ్ణి ప్రతి మంగళవారం విశేష పూజాదికాలను నిర్వహిస్తారు. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు శ్రీ వెంకటేశ్వరుని ఆలనా పాలనా వ్యవహారాల్ని పర్యవేక్షిస్తూ ఉంటాడని ప్రతీతి. ఈ ఆలయంలో హనుమ స్వయం వ్యక్తమూర్తి. 2007 అంజనీ సుతునికి ఆలయాన్ని నిర్మించారు. ఈ సన్నిధిలో ముందుగా ఆంజనేయ స్వామికి మాత్రమే ఆలయం ఉండేది. ఆ తర్వాత ఇదే ప్రాంగణంలో 2013 లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు.

గర్భాలయానికి ఎదురుగా గరుడ ఆల్వాయ్ ప్రత్యేక సన్నిధి విరాజిల్లుతుండగా గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు ద్వారపాలకులుగా గోచరిస్తారు.

ఇదే ఆలయ ప్రాంగణంలో శుక్లాం భరధరం విష్ణుం అన్నట్లు శ్రీ విష్ణుమూర్తి రూపంలో మహాగణపతి విగ్రహాకృతిలో ప్రకటితమవుతున్నాడు.

0: బోధన్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శుక్రవారం శ్రీనివాసుని ఉత్సవమూర్తికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. గోక్షీరం, కుంకుమోదకం, హరిద్రోదకం, పవిత్రోదకం వంటి ద్రవ్యాలతో ఈ వేడుక జరుగుతుంది. స్వామివారికి జరిగే నిత్య పూజలు ఇత్యాది కార్యక్రమాల గురించి ఇక్కడి పూజారి మాటల్లోనే విందాం.
1: జై శ్రీమన్నారాయణ. బోధన్ వెంకటేశ్వర స్వామి పరిషక్ పూజారి. మేరా నామ్ దీపక్ పాండే హే. ప్రతి శనివారం సాయంత్రం 7 బజే స్వామీజీ కా పల్లకీ సేవా హోతా హే. ఏ వెంకటేశ్వర స్వామి జీ కా మనోవాంఛిత ఫల ప్రాప్త హోతా హే రోజ్ దర్శనం కర్నే సే.
2: ప్రతి సంవత్సరం మే నెలలో ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున శ్రీవారికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రతి నెల మూలా నక్షత్రం రోజున లక్ష్మీదేవికి, గోదాదేవి మూల విరాట్లకు అభిషేక వేడుకను నిర్వహిస్తారు. ప్రతి శనివారం ఈ ఆలయం ఉత్సవ శోభతో కలకలలాడుతుంది. ప్రతి శనివారం శ్రీవారికి ఇరు దేవేరులకు పల్లకీ సేవను, పవలింపు సేవను నిర్వహిస్తారు. అలాగే ముఖ్య పర్వ దినాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జనరంజకంగా కొనసాగుతాయి.

0: బోధన్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తాభీష్ట వరదాయుడిగా పూజలందుకుంటున్నాడు. ఈ స్వామిని దర్శించుకున్న భక్తులకు తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకున్నంత అనుభూతి కలుగుతుంది.
1: జయ శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వరాలయం బోధన్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు పబ్బమురళి, విశ్రాంత ప్రధానోపాధ్యాయుని, ఈ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ నందు ఒక సభ్యుణ్ణి. గత ఈ ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుండి కూడా ఈ ఆలయం పనులు చూసుకోవడానికి ముందుకు వస్తున్నాను. ఆ భగవంతుని కృప నా పైన ఉందని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ ఆలయ నిర్మాణము జరిగి 13 సంవత్సరాలు పూర్తయింది. మొన్ననే మే నెలలో 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నప్పుడు ఈ ఆలయ నిర్మాణం జరిగింది కాబట్టి బ్రహ్మోత్సవాలు ఆ సమయంలోనే చేయబడతాయి. సామాన్యంగా వైశాఖ మాసం ఈ 13 సంవత్సరాలు కూడా మే నెలలో వచ్చింది కాబట్టి మే నెలలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతాయని భక్తులకు తెలియజేస్తూ ఉంటాం. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయ నిర్వహణకు భక్తులు గల్లగురిగిలను సమర్పించుకుంటారు. ఈరోజు తీసుకున్న వాళ్ళు ఈ గల్లగురిగిలను తీసుకున్న భక్తులు సంవత్సరం వరకైనా సమర్పించవలసి ఉంటుంది. వారు తిరిగి ఇచ్చేట నాటికి ఈ గల్లగురిగిలో 1,800 జమ కావాలి. ఈ డబ్బు ఆలయ నిర్వహణ కోసం కానీ బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం కానీ ఉపయోగించబడుతుంది. భక్తులు కూడా మేము ఆలయ నిర్వహణ కోసం బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం సమర్పించామనే తృప్తి వాళ్లకు కలుగుతుంది. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. మరియు ప్రతి నెలలో శ్రవణ నక్షత్రం నాడు స్వామివారి కళ్యాణం చాలా ఘనంగా నిర్వహించబడుతుంది. భక్తులు ఆ కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. మరి ఈ ఆలయాన్ని వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ఈ బోధన్ చుట్టుప్రక్కల గ్రామాల నుండి వస్తూ ఉంటారు భక్తులు. బోధన్ టౌన్లో ఉన్నటువంటి రాకాష్పేట్, వెంకటేశ్వర కాలనీ, ఆశన్పల్లి ఇక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారు. తర్వాత వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం ఉదయం నుండి ప్రారంభిస్తే సాయంత్రం వరకు భక్తుల యొక్క దర్శనం బాగా జరుగుతుంది. వేల కొలది భక్తులు ఆ రోజు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అట్లాగే కోరిన కోరికల్ని తీర్చే భగవంతుడు కాబట్టి అందరూ భక్తిపూర్వకంగా తెలుసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలని చెప్పేసి మా యొక్క ప్రార్థన.
2: ఆశ్రిత జన పాలుడాది మధ్యాంతరహితుడు ప్రేమమీ రహితము గూర్చు భక్త సులభుడైన ముక్తిదాయకుడు వౌ వెంకటాద్రి నిలయ వెంకటేశ. భక్తి శ్రద్ధ రెండు బాగుగా నుండాలి, రెండు కన్నులు మనకుండినట్లు అప్పుడే రాగలమిట హరిని దర్శింపగా వెంకటాద్రి నిలయ వెంకటేశ. పరమ వైభవముగా బ్రహ్మోత్సవాలను జరిపినారమయ్య జల జనయన చూడగనుల విందు శోభాయమానము వెంకటాద్రి నిలయ వెంకటేశ.
1: ఆ వెంకటాద్రి నిలయైన వెంకటేశ్వరుని వేడుకుంటూ కొన్ని పద్యాలు రాయడం జరిగింది. ఆయన యొక్క అనుగ్రహము భక్తులందరికీ లభించాలని చెప్పేసి మనసారా ప్రార్థిస్తున్నాను. జయ శ్రీమన్నారాయణ, జై జయ శ్రీమన్నారాయణ.
0: బోధన్ పట్టణంలోని శ్రీనివాస దివ్య ధామాన్ని ఎందరో భక్తులు ప్రతి నిత్యం దర్శించుకుంటారు. ముఖ్యంగా ప్రతి శనివారం శుద్ధ ఏకాదశి పర్వదినాలలో ఈ క్షేత్రానికి భక్తులు విశేషంగా తరలివస్తారు.
3: జయ శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ నమః. నా పేరు గౌలపల్లి నాగభూషణం. నేను సెకండ్ రైల్వే స్టేషన్ నివాసిని. బోధన పట్టణంలోని నేను మా వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజు దర్శనం చేసుకొని, ప్రతి శనివారం దర్శనం చేసుకొని, ఇక్కడ పూజాది కార్యక్రమాలు ముగించుకొని ప్రతిరోజు ఇక్కడ ఆలయాన్ని దర్శనం చేసుకొని వస్తుంటాను. ఇక్కడ ఈ వెంకటేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం గోదా కళ్యాణం కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. అలాగే ధనుర్మాసోత్సవాలు కూడా ఈ ఆలయంలో ప్రతి ధనుర్మాసం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ కమిటీ వాళ్ళు, ఆలయం పరిసర ప్రాంతాల వాళ్ళు, ప్రజలు, ఈ వెంకటేశ్వర కాలనీ ప్రజలు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రతిరోజు చేసుకుంటూ ప్రతి ఒక్క ఏదైతే ఉత్సవ కార్యక్రమాలు ఉన్నాయో ఆ ఉత్సవ కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరము విజయవంతంగా దివ్యంగా బ్రహ్మాండంగా చేసుకుంటారు. కాబట్టి భక్తులకు మా యొక్క మనవి, ఈ బోధన పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులందరూ విచ్చేసి స్వామి వారి కృపకు పాత్ర కాగలని మనవి, భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని విజయవంతం చేయగలని కోరుతూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఈ యొక్క ఆలయ నిర్వహణకి భక్తులు సమర్పించినటువంటి ద్రవ్యంతోనే ఈ ఆలయం నిర్వహించబడుతుంది. ఈ యొక్క ఆలయంలో ప్రతిరోజు గల్లగురికితోని భక్తులు 1800 ప్రతి సంవత్సరం చెల్లించుకుంటే స్వామివారికి వాళ్ళు చెల్లించినటువంటి ద్రవ్యంతోనే స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మరి భక్తులందరి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కాగలని మా యొక్క మనవి. తిరుపతి ఇక్కడి నుంచి బోధన నుంచి చాలా దూరం ఉంటుంది, చాలా చాలా వ్యయ ప్రయాసాలు కోర్చిన ప్రయాణము. కాబట్టి తిరుపతి వెళ్ళలేని భక్తులు, తిరుపతి చేరుకోలేని భక్తులు, అక్కడ ఎప్పుడో కొన్ని 2-3 సంవత్సరాలకు పోవాలనుకున్న భక్తులు ఇక్కడ బోధనలో బోధన పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని తిరుపతిలో ఏవైతే జరుగుతాయో ఉత్సవాలు కానీ పల్లకి సేవ కానీ, ఇక్కడ ప్రతి శనివారం పల్లకి సేవ జరుగుతుంది, ప్రతి శనివారం బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, ప్రతిరోజు కూడా నిత్య పూజలు అందుకుంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి. మరి తిరుపతి చేరుకోలేని భక్తులందరూ ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని వారి యొక్క కోరికలు నివేదించుకొని వారి యొక్క భక్తిని ఇక్కడ చాటుకొని ఈ యొక్క వెంకటేశ్వర స్వామిలో దర్శనం చేసుకొని మీకు తీరిక జరిగినప్పుడు తిరుపతి దర్శనం చేసుకోవాలని మా యొక్క మనకి

0: తక్కువి. జయ శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు.
1: జయ శ్రీమన్నారాయణ. మా పేరు జోష్ణ. మేము తట్టికోట బోధన్ నివాస వాసులము. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ప్రతి బ్రహ్మోత్సవాలకి శ్రీరా అన్నిటికీ వస్తాము. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటే మనసుకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది.
2: నా పేరు నడిపి హనుమాన్లు, వెంకటేశ్వర కాలనీ గుడి దగ్గర. నేను వంటశాల శిక్షణ చూస్తాను, భోజన శిక్షణ చూస్తాను. ప్రతి సాటర్డే భోజనాలు ఉంటాయి, 75-80-90 kg వరకు పెడతాము. శనివారం 12 గంటల తర్వాత 12 గంటలకు అర్చన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ, పూజ కార్యక్రమం. తర్వాత 12:40 తర్వాత భోజనాలు ఉంటాయి. సాయంత్రం 3-4 గంటల వరకు భక్తులందరూ వచ్చి భోజనం చేసి వెళ్తారు. ఇక్కడ ఎవ్రీ సాటర్డే భోజనాలు ఉంటాయి.
3: హలో, నా పేరు గంగాధర్ గౌడ్ అండి. భోజన్ పట్టణంలో వెంకటేశ్వర కాలనీ లోపల నేను ఉంటాను. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము బోధనలో నిర్మించబడినది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము 13 సంవత్సరాల నుంచి నిర్మించబడినది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరము నిర్వహించబడుతుంది. సంవత్సరంకు ఒకసారి ఇక్కడ ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇక్కడ దేవస్థానం నుంచి తప్పకుండా కంపల్సరీ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. బ్రహ్మాండమైన ఇక్కడ భక్తులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి అందరూ దర్శించుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. దేవాలయానికి చాలా చక్కగా నిర్మించబడ్డది కాబట్టి అంత దైవ కృప వలన బాగా ఉంటుంది. అందరూ బాగుండాలని కోరు.

0: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్యధామం భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక అనురక్తిని, అవ్యక్తమైన అలౌకిక అనుభూతిని అందిస్తుంది. బోధనలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి అపార కరుణ అందరికీ ప్రాప్తించాలని మనసారా ఆకాంక్షిద్దాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ.
1: ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద.

ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అందాక సెలవా, మరి నమస్తే.

తగినంత వరకు మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం బోధన్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం ఎర్రం రాజు గారు, కె ప్రసన్న గారు, సహకారం ఎర్రం రాజు గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయం సమయం 9:00.

హృదయమనే తలుపులు తెరిచే రాగం హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం చెప్తోంది నిజామాబాద్ ఎఫ్ఎం. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462245066. మరొకసారి కొత్త శ్రోతల కోసం 8462245066. మీ వాట్సాప్ సందేశాన్ని సరళంగా సంక్షిప్తంగా క్లుప్తంగా పంపించవలసిందిగా మనవి చేస్తున్నాము.

0: శుభోదయం మేడం గారు. ఈరోజు మోదం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం గురించి విశేషాలు, చాలా మంచి విషయాలు తెలిపారు. అక్కడ పూజారి గారు కూడా చాలా మంచి విషయాలు తెలియజేశారు. మేడం, మా కోసం హృదయరాగాలు కార్యక్రమంలో బొంబాయి చిత్రం నుంచి ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్ లావణ్య హేమచంద్ర లతిక కోరుతున్నారు. వారందరి కోసం ఈ పాట.
1: గుమసుమ గుప్ప

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై హృదయ రాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: డాక్టర్ సీను నాయక్.
3: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖైల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799050505.

0: మాతృత్వం ఒక మధురమైన వరం.
1: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
0: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత,
0: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
1: ఖలీల్ వాడి, నిజామాబాద్.
0: ఫోన్ 08462253344.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9444000.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకానగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మూగనూము చిత్రంలో ఉన్నది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కేసర మండలం రామలింగేశ్వరి కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి వీరందరి కోసం ఈ పాట.

మీరు వింటున్నారు హృదయ రాగాల కార్యక్రమం. కార్యక్రమం తర్వాత వినబోయే పాట నిండు మనసులు చిత్రంలో ఉన్నది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ యూనివర్స్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం. అయితే మీరు ఈ ఉదయం నుంచి ఏమైనా కార్యక్రమాలు చాలా బాగున్నాయని మనకు మెసేజ్ పంపించారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నమస్కారాలు. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో బోధన్ పట్టణంలోని వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు కళ్లకు కట్టినట్టు వివరించారు. అలాగే పాటలు మాటలతో ఎంతో శ్రమించి ఇట్టి కార్యక్రమం అందించిన తీరు అమోఘం. ఈరోజు శనివారం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు వినడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంత చక్కటి కార్యక్రమం ఇట్టి అందించిన శ్రీ ఎర్రన్ రాజు గారికి అలాగే ప్రసన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమ నిర్వహణ అధికారి అయిన కంటి సిహెచ్ మోహన్ దాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మీ యొక్క ప్రతిస్పందన పంపించినందుకు.

శ్రోతలు, మీరు వింటున్నారు హృదయ రాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సుస్వాగతం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిర్మల్ డిస్టిక్ నర్సాపూర్ నుండి ప్రవీణ్ కుమార్, శ్రీలేఖ, శ్రీలత ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం, అదేవిధంగా నందిపేట మండలం మన్నల్కే గ్రామం నుంచి మంగళి నరేష్, నందిని, స్నేహిత, స్నేహాన్స్ వీరందరూ కూడా ఇదే పాటను కోరుతున్నారు.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటుంది
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

ఈరోజు బోధం పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ విశేషాలు తెలియజేశారు. చాలా బాగుంది ఈ కార్యక్రమం అంటూ మీ సిబ్బందికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటూ పోచంపాడు నుండి కరుణాకర్ రాజు, అనుష, మోక్షిత, విశాంత్, విమల, భారతి ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ తెలియజేస్తున్నారు. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మీరు కోరుతున్న పాట అన్నమయ్య చిత్రంలోనిది.

గుడ్ మార్నింగ్ అండి, నిజామాబాద్ కేంద్ర డైరెక్టర్ గారికి మరియు సిబ్బందికి నమస్కారం అంటూ మనకు నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుంచి మెసేజ్ పంపించారు. మన ఆలయాల కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం బోధనలో వెలిసిన ఆలయం గురించి చాలా చక్కని విశేషాలు తెలియజేశారు. మీకందరికీ కూడా ధన్యవాదాలు అంటూ అజీజ్ భాయ్ మరియు వారి కుటుంబ సభ్యులు మిత్ర బృందం అందరూ మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలండి. మీరు కోరుతున్న పాట భలే తమ్ముడు చిత్రంలో ఉన్నది.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.

మన ఆలయాలు కార్యక్రమం చాలా చాలా బాగుంది. ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా నిజామాబాద్ ఎఫ్ఎం సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ నల్గొండ జిల్లా చన్నంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రికోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్ మీరంతా రిక్వెస్ట్ పంపించారు. మీకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలండి.

అదేవిధంగా మరొక రిక్వెస్ట్, మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు బోధన్ శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు చాలా చక్కగా వివరించారు. వింటుంటే భూలోక వైకుంఠ తిరుమల మాడవీధుల్లో సంచరించుతున్న అనుభూతి కలిగింది. చక్కటి వ్యాఖ్యను అందించిన ఎర్రంరాజు గారికి మరియు ప్రసన్న గారికి, మోహన్ దాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని మా అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ తెలియజేస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత. మీరందరి కోసం బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుంచి ఈ పాట.

శుభోదయం నిజామాబాద్ ఎఫ్ఎం అంటూ మెసేజ్ తెలియజేస్తున్నారు మనకి ఇందల్వాయి నుంచి. శ్రోతలకు మంచి కార్యక్రమాలు అందజేస్తున్న స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు ఇతర సిబ్బందికి శతకోటి వందనాలు. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో బోధనపట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం గురించి చాలా చక్కగా తెలియజేశారు. భక్తులు తమ అనుభూతిని చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. ఇందల్వాయి నుంచి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ, వీరి కోసం ఒక చక్కని భక్తిగీతం వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వారందరి కోసం ఈ పాట.

హలో, శుభోదయం మేడం గారు. మేము నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజకుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి మేమంతా కోరుతున్న పాట కొండవంటి సింహం చిత్రంలోనిది. అలాగే ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో బోధన్ పట్టణంలోని వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు మరియు పరివార దేవతల గురించి, గల్లా బుడ్డి ఆచారం గురించి చాలా చక్కగా వివరించిన స్థానికులకు మరియు ప్రసారం చేసిన స్టేషన్ డైరెక్టర్ గారికి, ప్రసన్న మేడం గారికి, ఎర్రం రాజు గారికి, సిహెచ్ మోహన్ దాస్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి మనకు మెసేజ్ పంపించారు. మీరు కోరుతున్న పాట కొండవీటి సింహం చిత్రంలోనిది. మీరందరి కోసం ఈ పాట. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.

నమస్కారం నిజామాబాద్ ఎఫ్ఎం సిబ్బంది. మన ఆలయాలు ఈరోజు కార్యక్రమంలో బోధన్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గురించి ఆలయం గురించి తెలియజేసిన శ్రీమతి ప్రసన్న గారికి, ఎర్రం రాజు గారికి, సిహెచ్ మోహన్ దాస్ గారికి వందనం, అభివందనం. మాకు శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రంలోని పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు,

వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయరాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అందాక విన్నాం ఇదే పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది 9 మంది మహిళా క్యాడెట్స్ పురుష క్యాడెట్లతో కలిసి పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొనడం విశేషం. అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగేలా చూసేందుకు యాత్ర మార్గంలో పర్యాటక ప్రాంతంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఒమన్ తీరంలో భారతీయుల నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. భారతీయుల నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం ఈ ఆరోపణలు ఖండిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చందూర్కర్ల ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్టం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2026 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఈరోజు రేపు ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యామగుచితో తలపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయం సమయం 10 గంటలు దాటి 3 నిమిషాలు అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎప్పటికీ మధురంగా నిలిచే చిరస్మరణీయాల గీతాల సమాహారం. 2000 నుంచి 2005 మధ్య విడుదలైన 2 తెలుగు చిత్రాల నుంచి పాటలు వినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? మీ వివరాలతో పాటు పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402324 0852 నెంబర్కి సందేశం పంపించండి. రమణ గోగుల గారి బర్త్డే సందర్భంగా మా కోసం బద్రి మూవీ నుంచి సాంగ్ వినిపించండి అంటూ కోరుతున్న వారు సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుంచి శ్రీరామదాసు, కృపాచారి అనిత, సాయి వర్షితి, శ్రీరామదాసు, సాయి రిత్విక్, దమ్మోజు వెంకటాచారి.

ನಾಟಿ ಮೇಟಿ ಸಿನಿ ಗೀತ ಮಾಲಿಕ ಮಧುರಿಮ ಅಜರಾಮರ ಮನಪಿಂಚೇ ಗೀತಾಲು

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ విట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మా కోసం సుబ్బు మూవీ నుంచే పాట వినిపించండి అంటూ న్యావరంద నుంచి స్వరాగిని రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరి, వేద, ఇమ్మడి నాగరాజు, లతా, నిహాల్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఎం వెంకటేష్ నందిపేట నుంచి, ఆర్మూర్ని చేనేత కాల నుంచి, రంగచారి నగర్ నుంచి, ఇంకా ఉమ్మడి నుంచి దివాకర్, విమల, యష్ణ వీరంతా అడుగుతున్నటువంటి పాట, సుబ్బు నుంచి ఆర్పి పట్నాయక్ గంగా పాడిన పాట, సాహిత్యం కులశేఖర్, సంగీతం మణిశర్మ.

0: వస్తవా
1: ప్రగతి పదాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్.
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై
3: మీట్ ద స్టార్.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయంలో సమయం 10 గంటలు దాటి 17 నిమిషాలు అవుతుంది. గుడ్ మార్నింగ్ వివిధ భారతి మన్మధుడి మూవీ నుంచి మా కోసం ఏదైనా పాట ప్లే చేయండి అని కోరుతున్న వారు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత, ఇంకా సాయిమన్విత వారి కుటుంబ సభ్యులు, ఇంకా జగిత్యాల నుంచి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్ష్ వారి కుటుంబ సభ్యులు, గంభీరావుపేట నుంచి అవునూరి దేవేందర్, విజయలక్ష్మి, సంతోష్, సాయి కిరణ్, రమ్య, నందన్, ఇంకా సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వీరందరూ అడుగుతున్నటువంటి పాట మన్మధుడి మూవీ నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిల్వినల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324082 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈడియట్ సినిమాలోని పాట వినిపించగలరంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని వారి కుటుంబ సభ్యులు, ఇంకా బోడుపల్లి నుంచి కృష్ణ గీత, గట్ల వెంకటేష్ స్వరూప, అశ్విత్ మణిదీప్, గోనె శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ, కోలేటి సుధాకర్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి అడుగుతున్నారు. నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, మటిన్ బాయ్, షేక్ చాంద్, ఫారూక్ ఫుల్, అలాగే సయ్యద్, ముబిన్ బాయ్, వీరందరూ ఈడియట్ మూవీ నుంచి ఉదిత్ నారాయణ్, కౌశల్య పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం చక్రి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: కొని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డి రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నీలంలో సమయం 10 గంటలు దాటి 30 నిమిషాలు. లక్ష్మీ నరసింహ చిత్రం నుంచి పాట ప్లే చేయగలరంటూ వరంగల్ కాశిబుగ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇంకా టీ ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకటేశ్వర్లు, హైదరాబాద్ నుంచి ఇంకా నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ, ఏదైనా పాట మాకోసం వినిపించండి అంటూ తోటి శివపార్వతి, మురళీకృష్ణ ఉప్పల్ నుంచి, నమస్తే వివిధ భారతి, నోముల భాగ్యమ్మ, వెంకటేష్, పార్షిగుట్ట, సికింద్రాబాద్ నుంచి అడుగుతున్నారు. లక్ష్మీ నరసింహ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలు ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. మాకోసం మళ్ళీ చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య, ఇంకా జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి కె ఆనందరావు వారి కుటుంబ సభ్యులు, మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కంద గౌడ్, నిక్షిత్, హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. వీరందరి కోసం మల్లీశ్వరి చిత్రం నుంచి రచన సిరివెనెల, సంగీతం కోటి, గానం శంకర్ మహాదేవన్, చిత్ర పనపట్ట. ఈ పాట మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేయండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగనే ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: www.delhi-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మా కోసం ఆయుధం మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా తాల్ రాంపురం నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి

ఎం సాయి కుమార్ ఆమని, ఇంకా వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భూవిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, గుడ్ మార్నింగ్ ఎవరి గ్రీన్ లో మంచి సాంగ్ వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం నుంచి భిక్షపతి దుర్గయ్య వారి మిత్ర బృందం. మరి వీరందరి కోసం ఆయుధ మూవీ నుంచి శంకర్ మహాదేవన్ స్వర్ణలత పాడిన పాట, రచన వరంగల్ శ్రీనివాస్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఘర్షణ చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ సంగీత శ్రావణ్ కుమార్ యాదవ్ లంగరాజ్ నుంచి, ఇంకా నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్ కుమార్, సరోజ సంతోష్ కుమార్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష వీరంతా వారి మిత్రబృందం కోరుతున్నారు. ఇంకా కల్వకుర్తి నుంచి వెంకటేశం, యాదమ్మ, అఖిల, హన్మకొండ జిల్లా వడ్డేపల్లి నుంచి కవిత, సదానందం, ఆర్మూర్ నుంచి రాధాకుమారస్వామి, రియాన్ష్ సహస్ర, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేశ్ సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. మరి వీరంతా అడుగుతున్నటువంటి పాట ఘర్షణ చిత్రం నుంచి టిప్పు శాలిని సింగ్ పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం హ్యారిస్ జయరాజ్.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాం. మనసంతా నువ్వే చిత్రం నుంచి ఏదైనా పాట మాకోసం వినిపించండి అంటూ వైభవి, రాకేష్ కుమార్, మమత, దిశ, రాజేంద్ర, జీవిత, హర్షిత వారి ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు. వీరంతా జేఎన్టీ నిజాంపేట క్రాస్ రోడ్ నుంచి. ఇంకా మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మరాణి, అక్షర, కృప. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, జరిపోతుల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులు, హన్మకొండ జిల్లా కాజుపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి పుట్ట, చంద్రమోహన్, శోభారాణి, అరుణ్ కుమార్, వీరి దయానంద్ కాలనీ వరంగల్ నుంచి అడుగుతున్నారు. మనసంతా నువ్వే చిత్రం నుంచి ఎస్పీ చరణ్, సుజాత పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్.

మీరు ఇంతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగేలా చూసేందుకు యాత్ర మార్గంలో పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు భద్రతా సంస్థల సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఒమన్ తీరంలో భారతీయుల నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే భారతీయుల నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే భారత్లో ఇరాన్ రాయబారి కార్యాలయం ఈ ఆరోపణలు ఖండించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రక్రియలు జోక్యం చేసుకోలేమని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చందూర్కర్ల ధర్మాసనం స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో లింగ నిర్ధారణ పరీక్షల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైగ్రీవ ఆసుపత్రిలో నిర్వహించిన డకాయ్ ఆపరేషన్లో ఈ విషయం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ జాబితా సవరణల కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ రోజు రేపు ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీ స్టూడియోలో 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ అర్జున్ లక్ష్మి. ఒక సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, పాటలు, సంగీతం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. వీటిల్లో ఒకటి తక్కువైంది అనిపించట్లేదా మీకు? ఎస్, మాటలు, సంభాషణలు లేదంటే డైలాగ్స్. ఏ పేరుతో చెప్పినా భావం ఒకటే. సినిమాకు ప్రాణం సంభాషణలే. సినిమా విజయవంతం కావడమే కాదు, మనందరి జీవితాల్లో ఒక భాగంగా మారిపోయిన డైలాగ్స్ బోల్డ్ కదా. మరి ఇవాటి గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకోబోతున్న సంభాషణల రచయిత ఎవరంటే, ఈ పాటతో మీకు అర్థమవుతుంది. వినిపించేస్తున్నాను

పాట విని కానీ అర్థమైపోయింటుంది కదా మీకు. ఎస్, మున్నపూడి వెంకటరమణ గారు ఆయన రాసిన సంభాషణల గురించి మాట్లాడుకుంటూ ఆయన సంభాషణలు రాసిన కథలు సమకూర్చిన సినిమాలోని పాటలు వినబోతున్నాం అనమాట. యాక్చువల్గా ముళ్ళపూడి వెంకటరమణ గారు సినిమాల్లోకి రాకముందు ఒక పత్రికలో, అంటే ఫస్ట్ డైలీ పత్రికలో, ఆ తర్వాత వీక్లీ పత్రికలో పనిచేసేవాళ్ళు అనమాట. బుడు అనే పాత్రను క్రియేట్ చేసింది కూడా వెంకటరమణ గారే, తెలుసు కదా మీ అందరికి. యాక్చువల్గా పిల్లలు పెద్దవాళ్ళ గురించి ఎవరుకుంటారు అనే విషయాన్ని హాస్యభరితంగా తన బుడుగు క్యారెక్టర్ ద్వారా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత సినిమాల మీద రాసే రివ్యూలు వీటి వల్ల పాపులర్ అయ్యారు. సో సినిమా వాళ్ళతో, అంటే సినిమా పరిశ్రమలోని వాళ్ళతో ఫ్రెండ్షిప్ అది కుదిరి, స్నేహం కుదిరి వాళ్ళ ద్వారా, అంటే డూండి అనే రచయిత ద్వారా సినిమా పరిశ్రమలకు ప్రవేశించారు. సో తొలుత రక్త సంబంధం, ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు నటించిన కల్ట్ క్లాసిక్ ఆ మూవీకి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు వెంకటరమణ గారు. సో అలా మొదలైందనమాట సినీ ప్రయాణం. మరి ఇంకా ఉన్నాయి రమణ గారి గురించిన కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో రమణ గారు సంభాషణలు అందించిన ముత్యాల ముగ్గు సినిమాలోని ఈ అద్భుతమైన పాట మీకోసం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్దతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదారు అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఆన్లైన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణ రచయిత మునుపల్లి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని పాటలను ఆస్వాదిస్తున్నాం. ఒకదాని నుంచి ఒకటి క్లాసిక్ సాంగ్స్ ఈ రోజు అయితే అసలు మనకు వీణులు విందనే చెప్పొచ్చు. అంత చక్కగా ఉంటాయి పాటలు కదా. యాక్చువల్ గా మరి పత్రికలో పనిచేసే వెంకటరమణ గారు కొంతమంది సినిమా మిత్రుల ద్వారా సినిమాలకి అంటే పరిచయం అయ్యారు. చాలా సినిమాలకి అంటే రక్త సంబంధం నుంచి మొదలయ్యి ఇద్దరు మిత్రులు, మూగ మనసులు, వెలుగు నీడలు, దాగుడు ముత్తలు, ప్రేమించి చూడు, తేనె మనసులు, కన్నె మనసులు, నవరాత్రి, పూలరంగుడు, ప్రాణమిత్రులు, వీటన్నిటికి కొన్నిటికి సంభాషణలు అందించారు, మరికొన్నిటికి కథ సంభాషణలు అందించారన్నమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఈ లిస్ట్ లో ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అలా తన మాటల ప్రయాణాన్ని సినిమాల్లో ప్రారంభించారు వెంకటరమణ గారు. ఆ తర్వాత అంటే యాక్చువల్ గా వెంకటరమణ గారు బాపు గారు ముందు నుంచి స్నేహితులు, చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఒకే స్కూల్లో చదువుకున్నారు కానీ సినిమాల్లో వారి స్నేహంగా ప్రయాణం మొదలైంది మాత్రం సాక్షి చిత్రంతో. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూనే ఉండండి, గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడైతే మూడు మనసులు ఈ సినిమాకి సంభాషణ అందించారు. ఆ సినిమాలోని ఈ ఆల్ టైమ్ క్లాసిక్ మీకోసం.

వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ప్రముఖ మాటల రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని పాటలను, చక్కటి ఆపాత మధురలను ఆస్వాదిస్తున్నాం కదా. అసలు ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారికి బహిప్రాణం. ఆయన చిత్రాలన్నిటికీ మాటలు రాసింది రమణ గారే. వీళ్ళ కాంబినేషన్ తెలుగు వాళ్ళకి వేడన్నం ఆవకాయ అంత ఇష్టం. బాపు గారు వెండితెర మీద ఆవిష్కరించే అచ్చ తెలుగు పదహారణాల సినిమాకు తన సంభాషణలతో మరింత వన్నె తీసుకొచ్చే ముళ్ళపూడి వారి మాటల గాడి గురించి మరిన్ని కబుర్లు చెప్తాను. ఒక చక్కటి పాట వినిపించి ఇప్పుడైతే భక్త కన్నప్ప సినిమాలోని ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్ వినిద్దాము.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఆన్లైన్ వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రముఖ సంభాషణల రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం. లక్ష్మణ్గా ఇందాక మనం విన్నాం కదా భక్త కన్నప్ప సినిమాలోని పాట, కృష్ణంరాజు గారికి హీరోగా మంచి గుర్తింపు పేరు తెచ్చిన సినిమా అది. ఆ తర్వాత ఆయన ఎక్కడ విని తిరిగి చూసుకోలేదు, హీరోగా ఇంత ఉన్నత స్థాయికి ఎదిగారు మనందరికీ తెలుసు. ఇక ముళ్ళపూడి గారు అనగానే చప్పున ఎవరికైనా గుర్తొచ్చే డైలాగ్, మనిషి అన్నాక కుసంత కళాపోసన ఉండాలా, తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఎటుంటది అని కదా. అసలు రాఘోపాలరావు గారు చెప్పిన ముత్యాల ముక్కు చిత్రంలోని ఈ డైలాగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఎన్ని ప్యాడీలు వచ్చాయో మీకు తెలుసు అనుకోండి కదా. విరమేశాన్ని విలక్షణంగా కళాత్మకంగా ప్రజెంట్ చేసిన ఘనత ముళ్ళపూడి గారిదే. ఆ తర్వాత రాఘోపాలరావు గారు విలన్ గా కనిపించింది ఈ సినిమాలోని తొలిసాగా. ఇక ఆ తర్వాత విలన్ క్యారెక్టర్కి ఆయన పెట్టింది పేరే పేరు కదా. అసలు తన ముద్రలు వేసేసారు అంతే, అంత గొప్ప ఘనత ఉంది ముళ్ళపూడి గారి డైలాగులకి. అది పలికించిన బాపు గారికి, నటించిన రాఘోపాలరావు గారికి. వెరసొక్క చక్కని కళాఖండం ముత్యాల ముగ్గు. ఇక మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు ఇప్పుడైతే వినిపిస్తున్నాను బుద్ధిమంతుడి సినిమాలోని ఈ యుగళ గీతం.

విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.teli-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

వీరి వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఆన్లైన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణల రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని ఆపాత మాధురాలను ఆస్వాదిస్తున్నాం. మరి అంతకుముందు వేరే వాళ్ల సినిమాలంటే వేరే డైరెక్టర్స్ కి కథలు సమకూర్చారు, సంభాషణలు రాశారు ముళ్లపూడి వెంకటరమణ గారు. కానీ తన ప్రాణమిత్రుడు బాపు గారితో సినీ ప్రయాణం మొదలైంది మాత్రం సాక్షి చిత్రంతో. చమత్కారాలు, వీలైనంత సరళమైన పదాలతో పాటు తెలుగు భాష ప్రాస పదాల విరుపులతో అత్యద్భుతంగా సంభాషణలు రాస్తారు. అలాగే పౌరాణిక చిత్రాలకు కూడా ఇదే పంథాను అనుసరించడం ముళ్లపూడి గారి ప్రత్యేకత. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, సంపూర్ణ రామాయణం కానివ్వండి, సీత కళ్యాణం కానివ్వండి, మనకి ఎక్కడ పెద్ద పెద్ద గ్రాంధిక పదాలు ఏవి వినిపించావు. చాలా సహజంగా మనం మామూలుగా సాంఘిక సోషల్ పిక్చర్స్ లో ఎలాంటి మాటలు సంభాషణలు వింటామో అలాగే పౌరాణిక సినిమాల్లో కూడా రాస్తారు ముళ్లపూడి గారు. సో అది ఆయన ప్రత్యేకత. మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు మరో పాట వినిపిస్తాను, మనవరి పాండవుల సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్ ని. అసలు ఈ పాటను ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? నాకైతే డౌటే, వినేసేయండి.

ప్రముఖ సంభాషణల రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గుర్తుకొస్తున్నాయిలో ఆయన మాటలు రాసిన సినిమాల్లోని ఆపత మధురాలను ఆస్వాదిస్తున్నాం. పెళ్లి పుస్తకం తెలుగువారు అమితంగా ఇష్టపడే క్లాసిక్. బాపుగారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ముళ్లపూడి వారి మాటలు ప్రాణం పోశాయి. కస్టమ్స్ అండ్ సుకమ్స్ కాంబినేషన్ జీవితం అనే డైలాగ్ చూడండి. ఇంత సింపుల్ గా అంటే హీరో చేత చెప్పిస్తారు, హీరోయిన్ చేత చెప్పిస్తారు ఈ డైలాగ్ ని. ఇంత సింపుల్ గా గొప్ప అర్థాన్ని చెప్పారు. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా నవ్వుతాడు, ఎడపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో అని. ఈ మాట ఎన్ని జనరేషన్స్ కైనా సూట్ అయ్యే మాటలు ఇవన్నీ కూడా కదా. యాక్చువల్ గా ముళ్లపూడి వెంకటరమణ గారు ఎక్కువ భాగం మాటలు రాసింది బాపుగారి చిత్రాలకు మాత్రమే కాబట్టి ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా బాపుగారి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇక బాపుగారు ఎక్కువగా నాయక ప్రాధాన్యం ఉన్న చిత్రాలే తీశారు. మరి ముళ్లపూడి గారి మాటలు కూడా ఆ పాత్రను ఎలివేట్ చేసేలా, గొప్పతనాన్ని తెలియచేసేలా ఉంది. మరి ఆ చిత్రాన్ని మరో బిటెక్కిస్తాయి. ఆ మాటలు సంభాషణలు కూడా ఎప్పటికీ మన మనసుల్లో ముద్రించుకుపోతాయి. ఇప్పుడైతే వినిపిస్తున్నాను పెళ్లి పుస్తకం సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్. ఆ తర్వాత మరిన్ని కబుర్లు. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఆన్లైన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని పాటను ఆస్వాదిస్తున్నాం. ఒక పాటకు మించి ఇంకో పాట. అసలు పాట ఏంటంటే, మనం ఇప్పుడు 2026 లో లేము, ఒక కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. అంత గొప్ప సాహిత్యం, అంత గొప్ప సంగీతం, అంత గొప్ప సినిమాలు. ఎనివేస్, మరి ముళ్ళపూడి గారు సంభాషణలు రాసిన చిత్రాలు ఎక్కువ కుటుంబ కథ చిత్రాలే. మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే పొరపచ్చాలు, ఈగో క్లాషెస్, అంటే ఎవరెక్కువ ఎవరు తక్కువ కథాంశాలతో వచ్చిన సినిమాలు. మిశ్ర పళ్ళలో ఒక డైలాగ్ ఉంటుంది, గుర్తుందా మీకు? భార్యాభర్తలు ఇద్దరు సమానమే కానీ భర్త కొంచెం ఎక్కువ సమానం. ముళ్ళపూడి గారి కళ నుంచి జాలువారిన చమ్మక్కులలో ఇది మచ్చుకు మాత్రమే. మరి మరిన్ని కవులు చెప్పేమో ఇప్పుడైతే వినిపిస్తున్నాను. ముళ్ళపూడి గారు కథ అందించి సంభాషణలు రాసిన తేని మనసులు, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా, ఎంతో పేరు తెచ్చింది ఆయన హీరోగా. అని సినిమాలో ఆత్రేయ గారు కూడా అలతి అలతి పాదాలతో రాశారు ఈ పాట. ఎంత అద్భుతంగా ఉంటుందో ముళ్ళపూడి గారి మాటల్లాగే. ఆస్వాదిద్దాము.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలా ప్రముఖ సంభాషణల రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని ఆపాత మధుర గీతాలను ఆస్వాదిస్తున్నాం. సునిశిత హాస్యంతో కూడిన చమత్కార మాటలను అలవకగా రాసిస్తారు ముళ్లపూడి గారు. అప్పుడప్పుడు వ్యంగ్యార్థం, అవసరమైతే మనవరి పాండవులలోగా అన్యాయాన్ని ఎండగట్టే స్ఫూర్తినిచ్చే మాటల తూటాలు ఉంటాయి. ఇక సంపూర్ణ రామాయణం, సీతకళ్యాణం చిత్రాలు తెలుగు సినీ కళామ తల్లికి బాపు రమణ గారు సమర్పించిన నీరాజనమని చెప్పొచ్చు. మరి ఇంకా ఉన్నాయి రమణ గారి గురించిన విశేషాలు చెప్తాను. చెప్పే ముందు రాంపంట సినిమాలోని ఈగల గీతం, ఈగల గీతం కాదు శౌల గీతమే, వినండి.

వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీఆన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణ రచయిత మూలపూడి వెంకటరమణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని చక్కటి గీతాలను ఆస్వాదిస్తున్నాం. రక్త సంబంధం నుంచి శ్రీరామరాజ్యం వరకు క్లాసిక్ సినిమాలన్నింటిలో తెలుగు ప్రేక్షకులకు బహుమతిగా ఇచ్చారు మూలపూడి వెంకటరమణ గారు. తెలుగు తన మాటల చాతుర్యంతో నైపుణ్యంతో తెలుగు భాషకు పట్టాభిషేకం చేశారు. ఇక బాపుగారు గీసే బొమ్మలకు పలుకులతో ప్రాణం పోశారు. అచ్చ తెలుగు సినిమాకు ప్రతిరూపంగా నిలిచారు. తెలుగు భాష మీద తనకున్న పట్టును ప్రదర్శిస్తూనే సహజంగా ఉండే సంభాషణలు రాయడం మొళ్ళపూడి గారికి చెల్లింది. కాస్త హాస్యం, కుసింతో వ్యంగ్యం, ఆహా అనిపించే చమత్కారం, ఆలోచింపచేసే అర్థం, అక్షరక్షరంలో కనిపించే తెలుగు భాష సోయగం, వీటన్నిటి మేళవింపు మొళ్ళపూడి వెంకటరమణ గారు. తెలుగు సినిమా మాటకు విలక్షణతను, విశిష్టతను ఆపాదించిన దిగ్గజ రచయిత. అందుకే ఎప్పటికీ ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం, గుర్తు చేసుకుంటూనే ఉంటాం.

సమయం 12 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి సమయం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవాల్టి మన చైతన్య స్ఫూర్తి. కోల్కతాలోని జోరాసాంకో ఠాకూర్ భార్య అనే ధనిక కుటుంబంలో 1961 మే 7న జన్మించారు. రెగ్యులర్గా ఉండే స్కూలింగ్ నచ్చక, అంటే మూస పద్ధతుల్లో ఉండే చదువు నేర్పే విధానాలు స్కూళ్లలో ఉండేవి నచ్చక ఇంట్లోనే చదువుకున్నారు. అండ్ మీకు తెలుసా, 8 ఏళ్ల వయసు నుంచే రచనలు ప్రారంభించి సుమారు 1000 కవితలు, 2000 పాటలు, వందలాది కథలు, 8 నవలలు, 40 నాటకాలు రాసిన సాహితీ దిగ్గజం రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు వింటూనే ఉండండి చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదంలో ఈ మెస్పరైజింగ్ మెలడీ మీకోసం ఆన్ ద వే.

తీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో గంగోత్రి సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలోడీ వినేశాం. నిజంగా ఇన్స్పిరేషనల్ సాంగ్ కూడా కదా. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవాటి మన చైతన్య స్ఫూర్తి. గీతాంజలి రచనకు ఆసియాఖండంలో తొలి నోబెల్ బహుమతి సాధించి వినివీధిలో భారతీయ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. రవీంద్రుడు మంచి కవి మాత్రమే కాదు, చక్కటి స్వరకర్త కూడా. హిందుస్థానీ, కర్ణాటక శాస్త్రీయ సంగీతాలు, బెంగాలీ జానపద బాణీలు, పాశ్చాత్య సంగీతాలను మిళితం చేసి రవీంద్ర సంగీత్ అనే ప్రత్యేక బాణిని సృష్టించారు. మరి ఇంకా ఉన్న విశేషాలు చెప్తాను, వింటూనే ఉండండి చైతన్య స్ఫూర్తి. ఇప్పుడైతే మరో ఇన్స్పిరేషనల్ సాంగ్ మీకోసం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప చిత్రకారుడు అని తెలుసా మీకు? 60 ఏళ్ల వయసులో కుంచెపట్టి 3000కు పైగా చిత్రాలు గీశారు. అంతర్జాతీయంగా కూడా ప్రదర్శించారు. చదువు 4 గోడల మధ్య కాదు, చల్లని ప్రకృతి ఒడిలో ఉండాలనే ఉద్దేశంతో శాంతినికేతన్ను స్థాపించారు. ఇందిరాగాంధీ, సత్యజిత్ రే, అమర్త్యసేన్ ఈ మహామహులెందరూ ఇక్కడ చదువుకున్న వాళ్లే. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది శాంతినికేతన్. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు మరో పాట వినిపిస్తున్నాను, స్టే ట్యూన్డ్.

దేశభక్తి అంటే నా దేశం గొప్పదని ఊరికి చెప్పుకోవడం కాదు, సాటి మనిషి కన్నీరు తొడవటం అంటారు రవీంద్రుడు. మన జాతీయ గీతం జనగణమనను రచించి స్వరపరిచిన విశ్వకవి. జాతీయ గీతంలోని ప్రతి పదంలో, జాతీయ జెండా రెపరెపల్లో, గీతాంజలి భావధారలో, శాంతినికేతన్ రూపంలో ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారు రవీంద్రనాథ్ ఠాగూర్.

సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన సాగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి మోదీ భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తారు. ఇది భారతీయ స్టార్టప్లు ప్రపంచ పెట్టుబడులతో అనుసంధానిస్తుందన్నారు. తరువాత 2 రోజుల పర్యటన కోసం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు చేరుకుంటారు. అక్కడ అధ్యక్షుడు పెల్లెగ్రిని ప్రధాని పికోలతో సమావేశమై యూరోపియన్ యూనియన్తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయనున్నారు. ఇక ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో ఎవియాన్ నగరంలో జరిగే G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. జూన్ 18 ప్యారిస్లో మాక్రాన్తో కలిసి వివాటెక్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. చివరిగా ప్యారిస్లో ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలు ఐరోపా, G7 దేశాలతో భారతదేశ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక ఉత్పత్తి, అంతరిక్షం, సెమీకండక్టర్లు, డ్రోన్ల వరకు వివిధ రంగాల్లో భారత యువత తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అగ్రగామి స్టార్టప్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ఈ విజయగాథల్లో చాలా వరకు చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన యువశక్తే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. క్రీడారంగంలో దేశానికి అపార కీర్తి తీసుకురావడమే కాకుండా అనేక అంతర్జాతీయ పోటీల్లో యువ అథ్లెట్లు దేశ ప్రతిష్ట పెంచుతున్నారని యువతను ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వ్యాపారాలు ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించినట్టుగా ప్రధానమంత్రి తెలిపారు. బలమైన క్రీడా వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు అథ్లెట్లకు కొత్త అవకాశాలు సృష్టించడంతో పాటుగా క్రీడలపై ప్రోత్సహించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం యువత నేతృత్వంలో అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వేడుకల్లో 500 మందిగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు, ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో కీలక భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార రవాణా, నిఘా వ్యవస్థ నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమే అన్నారు. సవాళ్లు ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కష్టపడి పనిచేయడంతో పాటు మేధోశ్రం ముఖ్యమైనని వివరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం వైమానిక దళంలో చేరింది. కార్యక్రమంలో Sukhoi-30 MKI, సారింగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: భారత్ కి ఢాల్ ఔర్ భారత్ కి తల్వార్ బన్ కర్ రహీ హై. హాల్ హీ మే ఆపరేషన్ సింధూర్ మే భీ హమ్నే యహీ భావనా ఆప్ సబ్ కే అందర్ దేఖీ కే సాత్ ఆతంకీ ఠికానో కో నష్ట నామూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ. యది హమ్ ఇతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీచే హమారే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ కే సాత్ సాత్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్ కరేజియస్ ఔర్ డిసిప్లిన్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా. నిశ్చిత భవిష్య కే ఆపరేషన్ మే భీ హమారే ఎయిర్ ఫోర్స్ కీ యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారదర్శకమైన ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా సమర్థవంతంగా అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 తేదీ వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు పరిస్థితి సమీక్షించేందుకు, సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంతో పాటుగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు, ఇరు దేశాల స్నేహ సంబంధాలకు దోహదపడతాయని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీసీ సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయం ద్వారా పునఃపరీక్ష పారదర్శకంగా సజావుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. అస్సోం మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్ కేరళ మహే ఒడిశా పశ్చిమ బెంగాల్లో ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్ బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు అలాగే ఒడిశా జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ హర్యానా చండీగఢ్ పంజాబ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా లాస్ ఏంజల్స్లో సూపర్ స్టేడియంలో జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్లో అమెరికా 4-1 తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. మరోవైపు కెనడాలో జరిగిన మ్యాచ్లో కెనడా గోల్స్ సాధించి బోస్నియా హెర్జెగోవినాతో 1-1 మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో పివి సింధు ప్రత్యర్థి చెన్ సూయుపై 21-6 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యామాగుచి భారత్కు చెందిన తన్వి శర్మను 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ వరకు సిద్దమయ్యారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లు లక్నో చెన్నైలో జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్ స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి వీబీ క్లాక్ లో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: Sky is always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఈట్ ఫిట్.

ఏమన్నా పాట కదా, స్మిత గారి వాయిస్లో పాట అలా పరవలు తొక్కేసిందంతే. అనుకోకుండా ఒకరోజు సినిమా నుంచి ఆ ఎనర్జెటిక్ సాంగ్ వినేసా. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, ఇట్ ఫిట్ టైమ్. అండ్ నేను మీ ఆర్చి లక్ష్మి. సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, అంటే ఒక సినిమాలో అనమాట, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. అందరికీ తెలిసింది అనుకోండి, కాకపోతే ఇక్కడ ఫుడ్ విషయంలో ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఏం తినాలో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, తినకూడనివి తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మరి అవేంటో చెప్తాను, వింటూనే ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి.

స్వరమంత్రికుడని ఊరికే అంటారా చెప్పండి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉంటుందో, వాయిస్ పాట కూడా అంత అద్భుతంగా ఉంటుంది. పెద్ద సినిమా నుంచి ఒక ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ వినేసాం, అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. యాక్చువల్ గా కొన్ని క్రేజీ ఫుడ్ కాంబినేషన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ కూల్ డ్రింక్. అస్సలు మామూలు కాంబో కాదు కదా, చాలా మంది ఇష్టపడతారు బిర్యానీతో కూల్ డ్రింక్. కానీ ఇది హెల్త్కి మంచిదేనా? డౌట్ వస్తుంది కదా మీకు కూడా. మరి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసా? చెప్తాగా వింటూనే ఉండండి.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. యాక్చువల్ ఇందాక మీకు చెప్పాను కదా, కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ, కూల్ డ్రింక్. బిర్యానీ తింటే కంపల్సరీగా కూల్ డ్రింక్ తీసుకుంటే బాగుంటుంది అనేది చాలా మంది ఇష్టపడతారు. అండ్ అందుకు తగినట్టుగా ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటాయి ఆ కంపెనీలు, ఫుడ్ అవి మార్కెటింగ్ వాళ్ళు కూడా. కాకపోతే బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగడం మంచిదేనా అనే డౌట్ కూడా వస్తుంది. మరి ఇంటికి ముందు ఏం చెప్తారంటే, బిర్యానీని వేడిగా తింటాం, కాంబినేషన్గా చల్లగా ఉండే కూల్ డ్రింక్ తీసుకుంటాం. ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు ఇది అంటున్నారు. కడుపులో గ్యాస్, అసిడిటీ పెరిగి స్టమక్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందట. పర్టికులర్గా పిల్లలకు అస్సలు మంచిది కాదని చెప్తున్నారు. సో ఆలోచించండి పెద్దవాళ్ళు, అండ్ పిల్లలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. పిల్లలకు కూడా వీలైనంత వరకు ఈ కాంబినేషన్ ఇవ్వకపోతే మంచిది అని అంటున్నారు. మరి ఇలా ఎందుకు మంచిది కాదో చెప్పే విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి, మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ వింటూనే ఉండండి ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో అనగనగా ఒక రా సినిమా నుంచి సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

సో అలా ఉంటుంది అనమాట పెళ్లిలో సందడి కదా. సందడి సందడి ఉండే పాట వినేసాం అనగనగ ఒక రాజు మూవీ నుంచి. అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి బిర్యానీ కూల్ డ్రింక్ ఈ క్రేజీ కాంబోలో ఉండే డిజడ్వాంటేజెస్ ఏంటి అనేది మీకు చెప్తున్నాను. యాక్చువల్గా బిర్యానీలో ఉండే కొలెస్ట్రాల్, మసాలాలు, కూల్ డ్రింక్లో ఉండే కెఫిన్, షుగర్ వల్ల వీటిని కలిపి తీసుకోవడం ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. కాబట్టి మన ఆరోగ్యం కోసం ఈ విషయాలను గుర్తుంచుకుని ఫాలో అయితే బెటర్. ఏమంటారు? అంతేనంటారా? ఓకే, ఎనీవేస్ మరి మీకోసం ఇప్పుడు మణిశంకర వరప్రసాద్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: గుమే నత్తయ్యలా మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. మారుతున్న యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ డుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను మంత్రి ఈరోజు సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం ఈరోజు మొదలైంది. రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఈరోజుతో ముగిశాయి. 3 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో బకాయి మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా, మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడర్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార రవాణా నిఘా వ్యవస్థలను నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కేవలం కష్టపడి పనిచేయడమే కాకుండా స్మార్ట్ వర్క్ కూడా ప్రాధాన్యత.

0: ప్రాముఖ్యత ఇవ్వాలని చెబుతూ మేధోశ్రమ ప్రాముఖ్యతను వివరించారు. ఈ పరేడ్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం భారత వైమానిక దళంలో చేరింది. ఈ కార్యక్రమంలో సుఖోయ్ 30 MKI, సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: हाली में ऑपरेशन सिंदूर में भी हमने यही भावना आप सबके अंदर देखी कि 7 आतंकी ठिकानों को नष्ट नाबूद करने में कामयाबी हासिल की. यदि हम इतना बड़ा ऑपरेशन सफलतापूर्वक अंजाम दे पाए तो उसके पीछे हमारे इंडिजिनस प्लेटफॉर्म के साथ साथ हमारी एयरफोर्स के ट्रेन करेजियस और डिसिप्लिन ऑफिसर्स का इम्पोर्टेंट कॉन्ट्रीब्यूशन था. निश्चित ही भविष्य के ऑपरेशन में भी हमारे एयरफोर्स की यही भूमिका देखने को मिलेगी, ऐसा मेरा विश्वास है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వచ్చ పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి స్వయంగా పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే తన సంకల్పమని చెప్పారు. కరీంనగర్ మేయర్ కులగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మనబడి మన బాధ్యత స్వచ్చ పాఠశాల కార్యక్రమాన్ని తీగలగుట్టపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు నిర్వహించారు. చెత్తను తొలగించి పరిసరాలను పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మనబడి మన బాధ్యత అనే భావనతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన వాతావరణంలో చదువుకుంటే విద్యార్థులు ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆలోచనలకు అనుగుణంగా పాఠశాలల అభివృద్ది, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మేయర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సీతారాం నాయక్ అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ పేదలు, రైతులు, మహిళలు, యువత, చిన్న వ్యాపారులు, గిరిజనులు సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు గృహాలు, ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, రైతులకు పీఎం కిసాన్ ద్వారా ఆర్థిక సహాయం, చిన్న వ్యాపారులకు ముద్రా రుణాలు వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు.
2: తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఆదిలాబాద్ వైమానిక శిక్షణ కేంద్రం, కాజ్పేటలో రైల్వే కోచ్ తయారీ యూనిట్, జాతీయ రహదారుల విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్దికి కొత్త దిశ చూపుతున్నాయి.
0: పుస్తకాలకే పరిమితమైన పరిశోధన, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రయోగశాలల నుండి రైతులకు అందించి ఉత్పాదకత పెంచాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్ అవకాశాలు, ఆధునిక సాగు పద్దతులు, శాస్త్రీయ సలహాలు, మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్టస్థాయి సిట్రస్ సెమినార్ 2026లో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత సంవత్సరం వరకు బత్తాయి రైతులకు ప్రత్యేకంగా ఒక వేదిక లేకపోవడం లోటుగా ఉండేదని, రైతుల సమస్యలను సమిష్టిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి, రైతుల మధ్య పరస్పర సహకారం పెంపొందించడానికి ఏర్పడిన బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం నుంచి ప్రయత్నమని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం యోగా ప్రాధాన్యతను గుర్తించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుండటంతో మరింత మందికి దీనిపై అవగాహన కలుగుతోందని ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యోగా గురువు దొడ్డజీ అన్నారు. ఆకాశవాణి ప్రతినిధితో యోగా ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ ఆయన రోజుకు గంటపాటు యోగా చేయడం ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలు దక్కుతాయని తెలిపారు.
3: 24 గంటలు మనం పని చేస్తాం కదా, ఒక గంట మనం యోగా చేస్తే హెల్త్ ఎప్పుడే అన్న మంచిగా ఉంటది, రోగాలు రావు. పరిపంచ యోగా దినోత్సవం అందరికి తెలియాలి, తెలిసి అందరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
0: ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి కేఎంఎస్ కింద ఏర్పాటు చేసిన 40 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ రోజుతో ముగుస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాసంగి సీజన్లో ఇప్పటి వరకు మొత్తం 3,034 మంది రైతుల నుండి 14,962 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించినట్లు తెలియజేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం క్వింటాల్కు గ్రేడ్ ఏ రకానికి 2,389, సాధారణ రకానికి 2,369 చొప్పున

గరిష్ట మద్దతు ధరను రైతులకు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. మరో 3 రోజుల్లో రైతులందరి బ్యాంకు ఖాతాల్లో వారి బకాయి మొత్తాన్ని పూర్తిగా జమ చేస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తెలియజేశారు. 258 సెంటర్లలో 1.77 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి గోదాములకు తరలించినట్లు వెల్లడించారు. తేమ తగలకుండా మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. రాష్టంలో ఒకవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పెద్దపురం మండలం పులిచెర్లలో అత్యధికంగా 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గంభీరావుపేట మండలంలో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలిదాటికి ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్, తాళ్లపల్లి, పత్తికుంటపల్లి గ్రామంలో కొన్ని విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఎలకతుర్తి నుండి సిద్దిపేట వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి పెండింగ్ పనుల పురోగతిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఈ మధ్యాహ్నం మంచిర్యాలలో పర్యటిస్తారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సింగరేణిలో కారుణ్య నియామకాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేసి అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే తమ లక్ష్యమని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవర్ణ 2026 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో నిన్న సమావేశం నిర్వహించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను మంత్రి సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం మొదలైంది. రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఈరోజుతో ముగిశాయి. 3 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో బకాయి మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ అర్జున్ లక్ష్మి. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, క్లైమేట్ అంతా కూల్ కూల్ గా మారింది. అఫ్ కోర్స్ మనం మెను కూడా అనుకోండి, మొన్నటిదాకా చల్లచల్లని జ్యూస్లు ఐస్ క్రీమ్లు, ఇప్పుడైతే స్పైసీ బజ్జీలు, వేడివేడి కాఫీ, టీలు. సో అలా సీజనల్ గా మారుతుంటాయి మన ప్రయారిటీస్. కానీ ఎప్పుడు మారినది ఏంటో తెలుసు కదా? ఎస్, వివిధ భారతి ఎప్పుడు మీ తోడుగా ఉంటుంది, విజ్ఞానాన్ని కూడా అందించే సంపూర్ణ వినోదం. మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీనా మొబైల్స్ తో? ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్ గా ఇంతకుముందు మనకి టెలిగ్రామ్ అనేది ఒకటి ఉండేది. అసలు మామూలుగా టెలిగ్రామ్ అంటేనే భయపడేవాళ్ళం. ఏం న్యూస్ వస్తే, చిన్నగా ఉన్నప్పుడు అనమాట, టెలిగ్రామ్ వస్తే ఏం న్యూస్ వస్తుందో, ఏం బ్యాడ్ న్యూస్ వస్తుందో ఏంటో అని. ఎందుకంటే అత్యవసర సమాచారాన్ని అందించడానికి అదొక్కటే మార్గం మనకు అప్పట్లో. సో శుభాలనేవి మనకేమంత అర్జెంటుగా చెప్పాల్సిన అవసరం ఉండదు, అందరికీ తెలిసిపోతుంది. కానీ కొంచెం బ్యాడ్ న్యూస్ ఎక్కువగా టెలిగ్రామ్ ద్వారా తెలియజేసేవాళ్ళు కాబట్టి అప్పట్లో టెలిగ్రామ్ అంటే కొంచెం భయం వేసేది. తర్వాత మొత్తం మనకు టెక్నికల్గా వచ్చిన డెవలప్మెంట్ వల్ల మొబైల్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు అవన్నీ అయిపోయి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసి హ్యాపీగా మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి టెలిగ్రామ్ని ఆపేశారు, తీసేశారు మొత్తం. ఏ సంవత్సరంలో జరిగింది అది మరోసారి వినండి. భారతదేశంలో టెలిగ్రామ్ను పూర్తిగా ఏ సంవత్సరంలో తొలగించారు ఆలోచించండి.

పెదరాయుడు మూవీ నుంచి ఒక సూపర్ హిట్ డేట్ వినేశాం. నిజంగా అప్పట్లో ఒక బ్లాక్ బస్టర్ పెదరాయుడు అనేది కదా. మోహన్ బాబు గారు, రజనీకాంత్ గారు, సౌందర్య గారు, భానుప్రియ గారు, అసలు ఏమన్నా సినిమా చెప్పండి. సినిమా ఎంతలా ఉంటుందో కోటి గారి మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది. సో మ్యూజికల్ హిట్ అనమాట. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు కరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భారతదేశంలో టెలిగ్రామ్ ని పూర్తిగా ఏ సంవత్సరంలో తొలగించారు అని. చాలా మంది పంపించారు రైట్ ఆన్సర్. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను, కేర్ఫుల్ గా వినండి. గజ్వేల్ నుంచి అనిత, ఇక భోగ మార్కండేయ అనిత, పద్మావతి శిల్ప, వెంకట్ శివప్రసాద్, కేవీరావు, ఊర్మిళ సతీష్, మహమ్మద్ జైనుద్దీన్, దమ్మోజీ వెంకటచారి, వరలక్ష్మి, కస్తూరి రాముడు, ప్రేమనాథ్ కళావతి, కాకతీయ పాష, చిలుకనారాయణ, అనుసూయ యమున, పోలం పాలయ్య, నాగనాథ్ గుప్తా, విజయ్ కుమార్, మహమ్మద్ జైనుద్దీన్, శ్రీపతి బాబు, వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 2013. 2013 సంవత్సరంలో టెలిగ్రామ్ ని పూర్తిగా తొలగించింది మన ప్రభుత్వం. సో అదనమాట. అంటే మనం ఒక అప్పట్లో మనకి కష్టంగానే అనిపించదు, కానీ టెలిగ్రామ్ అంటే ఇప్పుడు మాత్రం ఒక తీపి గుర్తుగా మిగిలిపోయింది అది. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: మన జనరంజని.
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి చక్కటి పాటలు వింటున్నారు అండ్ క్వశ్చన్ కోసం కూడా మీరు రెడీ అయిపోయి ఉంటారు. అడిగేస్తున్నాను, ఇండియాలో ఏ రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు? మరోసారి వినండి, ఇండియాలో ఏ రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు? టీ అంటే అసలు మనకి ఎంత క్రేజ్ చెప్పక్కర్లేదు కదా. ఎవరైనా తాగిన వాళ్ళంటే చాలా తక్కువగా ఉంటారు. కొంచెం మూడ్ అప్సెట్ అయినా, హ్యాపీగా ఉన్నా, రిలాక్స్ అవ్వాలన్నా టీ ఉండాల్సిందే కంపల్సరీగా. కాకపోతే టీ వెరైటీస్లో బట్టి ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు తీసుకుంటారు, కానీ ఇది మాత్రం కంపల్సరీ. అందుకే మన ఇండియాలో ఒక రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు. ఏంటది ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంట వాట్సాప్ 0402324082 అండ్ ఇప్పుడు మీకోసం

వింటున్నారు షో టైం. మరి ఆలాపన సినిమా నుంచి ఇళ్ళరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఒక టైమ్లెస్ మాస్టర్ పీస్ సాంగ్ వినేశారు కదా. నిజంగా ఎన్నిసార్లు విన్నా కూడా అద్భుతంగా ఉంటుంది ఈ పాట, అంత చక్కగా ఉంటుంది. ఎనీవేస్ మరి షో టైంలో ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు అని అడిగారు. మరి చాలా మంది పంపించారు కూడా ఆన్సర్స్, అన్ని కూడా రైట్ ఆన్సర్సే పంపించారు. వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. భూమితోని లక్ష్మీనారాయణ, దస్తగిరి, సంధ్య, ఆనందం, రామలక్ష్మి, సివి శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, అనిత, భోగ మార్కండేయ, శ్రీకాంత్, ఇంకా సిహెచ్ విజయ్ కుమార్, నాగనాథ్ గుప్తా, ఇంకా పంపిస్తున్నారు ఆన్సర్స్ కూడా. మురహరి, యశోద వీళ్ళు కూడా, అలాగే ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ అస్సాం. ఎస్, అస్సాంలో ఎక్కువగా మనకి టీ తోటలు ఉంటాయి, అక్కడ ఎక్కువగా పండిస్తారు కాబట్టి అస్సాంని మనకి టీ రాజధాని అని పిలుస్తారు భారతదేశంలో. అది మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, స్టే ట్యూన్డ్.

నిజంగానే అలాగే ఉంటాయి ఇలాంటి పాటలు. అందులో ఇలాంటి టైంలో వింటుంటే మనకు మూడ్ అంతా కూడా రిఫ్రెష్ అవుతాం, ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ అవుతుందో ఇలాంటి సాంగ్స్ అన్ని కదా. అందుకే వివిధ భారతి వినిపిస్తుంది ఇలాంటి పాటలన్నీ కూడా. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా మీరు అడిగేస్తున్నాను. జందల గారు, హాస్యబ్రహ్మ జందల గారు తెలుసు కదా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే కథా రచయితగా ఎంత ప్రముఖులు. ఆ తర్వాత డైరెక్టర్గా కూడా అంతే సక్సెస్ అయ్యారు. ఎన్నో మంచి మంచి సినిమాలన్నీ మనకు అందించారు. అలాంటి వాటిలో ఒకటి పడమటి సంధ్యారాగం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా టైటిల్ ఎవరు చెప్పారు? పడమటి సంధ్యారాగం అనే టైటిల్ని ఎవరు చెప్పారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2045023240852. అండ్ ఇప్పుడు మీకోసం మరో ఎనర్జెటిక్ డ్యూయట్ ఆన్ ద వే.

అలా వింటుంటే మీరు కూడా పాటతో పాటు మూవ్ అయినట్టు అనిపిస్తుంది కదా, మనం కదులుతున్నట్టు మన మైండ్ లో అలా సెట్ అయిపోతుంది అనమాట. అంత ఫాస్ట్ గా ఉంటుంది ఇళయరాజా గారి బీట్ అండ్ డాన్స్ కంపోజిషన్ కూడా. అసలు సూపర్ హిట్ సాంగ్ ఆఖరి పోరాటం నుంచి మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన పడమటి సంధ్యారాగం సినిమా టైటిల్ ఎవరు చెప్పారు అని. మీరు నమ్ముతారో లేదో మొత్తం అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఏ ఒక్కరో ఇద్దరు తప్ప ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఎంతమంది పంపించారు మీరే వినండి. శాంతి, రిషిత, సతీష్, వెంకటేశం, హేమలత, జయలక్ష్మి, నాగనాథ్ గుప్తా, ఝాన్సీ కృష్ణ, భోగ మార్కండేయ, అనిత, నరేష్ రోజా, మొహమ్మద్ జైనుద్దీన్, వాణి, జీవీకే శర్మ, కాళ శ్రీనివాసరావు, శైల వెంకటేష్, సుగుణ రామ్ ప్రసాద్,

சோழவரப்பு ரமாதேவி, அருணா பத்மநாபம், కట్ల సతీష్, మురహరి యశోద, చిలకనారాయణ, అనసూయ. చూసారు ఎంతమంది పంపించారు. ఇంకా ఉన్నాయి, కాకపోతే మనకు టైం సరిపోదని వీళ్ళ పేర్లు మాత్రమే చదవాల్సి వచ్చింది. మిగతా వాళ్ళు ఏమనుకోకండి, టైం సరిపోదు కాబట్టి చదవట్లేదు అంతే. మరి వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన ఈ సినిమాకి. యాక్చువల్గా ఈ సినిమా స్టోరీ అనుకున్నప్పుడు జందెల గారు ఒక క్విజ్ కాంపిటీషన్ లాగా పెట్టారంట. అంటే ఈ సినిమా ఇది స్టోరీ, ఎవరైతే కరెక్ట్గా టైటిల్ సూటబుల్ టైటిల్ చెప్తారో వాళ్ళకి ప్రైజ్ కూడా ఇస్తాను అని సో బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు. అండ్ ప్రైజ్ మరి కూడా గెలుచుకున్నారు. నిజంగా పడమటి సంధ్యారాగం ఎంత బాగుంది కదా. యాక్చువల్గా సంధ్య అనే అమ్మాయి లవ్ స్టోరీ అక్కడ యూరోప్ కంట్రీస్లో ఉండే ఒక అబ్బాయి తోటి లవ్లో పడ్డం, వాళ్ళ తర్వాత అదంతా కూడా వాళ్ళ పెళ్లి వరకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక్క టైటిల్ తోటి చెప్పేశారు మనకి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్, దట్స్ వై ఇస్ గ్రేట్. ఇన్వేస్ మరి మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వివిధ భారతి వివి క్లాక్ లో సమయం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి అండ్ నేను మీ ఆర్జే లక్ష్మి. ముందుగా ఒక చక్కటి మెలడీ వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలి గురించి. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిపి కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుతాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. మరి విన్నారు కదా, మీరైతే సిద్ధంగా ఉండండి. అని ఇప్పుడు మీరు వింటున్నారు శక్తిశీలి. పర్యావరణ పరిరక్షణ ఎక్కువగా వింటున్నాం. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే ప్రయత్నం చేయడం మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అలా తన వంతు కృషి చేస్తోంది సౌమ్య పరమేశ్వరన్. ఎవరేమే పర్యావరణ పరిరక్షణకు ఈమె చేస్తున్న ప్రయత్నం ఏంటి, విజయవంతమైందా, ఇవన్నీ తెలుసుకుందాం ఇవాటి శక్తిశీలిలో. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఆన్లియాన్ వివిధ భారతి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సౌమ్య పరమేశ్వరన్ ఇవాల్టి మన శక్తిశీలి. పుదుచ్చేరికి చెందిన సౌమ్య బెంగళూరులో పెరిగింది. సహజ సిద్దమైన ఫ్యాబ్రిక్స్ తయారు చేసి వాటికి మొక్కలు రంగురంగుల పూల నుంచి తయారు చేసిన నేచురల్ డైలు అద్దుతోంది. అంటే కెమికల్స్ ఉపయోగించి ప్రకృతిలో కాలుష్యం పెరగకుండా చేస్తోందన్నమాట. తన ఈ ఆలోచనకు స్ఫూర్తి ఆరోవిల్ అనే ప్రాంతం. మరి అక్కడ ప్రజల జీవన శైలి అని కూడా చెప్పే సౌమ్య పరమేశ్వర నేచర్ ఫ్యాషన్ జర్నీ గురించి మరిన్ని విశేషాలు చెప్తాను. వింటుంటారుగా వివిధ భారతిని

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14న ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. మరి సిద్ధమవ్వండి యోగా సంబరం కోసం. ఇక శక్తిశీలి విషయానికి వస్తే, బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సౌమ్యకి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్. అందుకే వెరైటీ వెరైటీ డిజైన్స్లో బట్టలు కుట్టించుకుని మురిసిపోయేదన్నమాట వేసుకుని. ఆ ఇంట్రెస్ట్తోనే ఫ్యాషన్ డిజైన్ని కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ కోసం తమిళనాడులోని అరోవిల్ అనే ప్రాంతానికి వెళ్ళింది. మరి అక్కడ ఏం జరిగింది, ఎలా తను ఇన్స్పైర్ అయింది పర్యావరణ పరిరక్షణ దిశగా, ఈ వివరాలన్నీ చెప్తాను. వింటూనే ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా తనకి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ ఇంట్రెస్ట్తోనే ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఇంటర్న్షిప్ కోసం తమిళనాడులోని ఆరోవిల్ అనే ప్రాంతానికి వెళ్ళింది. మరి అక్కడ తన ఎలా ఇన్స్పైర్ అయిందంటే, ప్రకృతికి నెలవైన ఈ ఊళ్ళో ప్రజల జీవన శైలి విభిన్నంగా ఉండేదట. అంటే సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ హితమైన వస్తువులు ఫ్యాషన్లకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి ఇన్స్పైర్ అయిన సౌమ్య పరమేశ్వరన్ ఆలోచనకు రూపమే నేచురల్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాషన్ బ్రాండ్ అనే సంస్థ. మరి ఈ సంస్థ ద్వారా తను చేస్తున్న కృషి సేవలేంటనేవి చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. మరి సిద్ధమవుతారుగా? ఇక శక్తిశీలి విషయానికి వస్తే, బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తమిళనాడులోని ఆరోవిల్ అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజల జీవన విధానాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తను కూడా పర్యావరణ పరిరక్షణకు తరవంతుగా ప్రయత్నించాలనే ఉద్దేశంతో ఒక సంస్థను నెలకొల్పింది. 2020లో హైబిస్కస్ హీరోస్ పేరుతో సస్టైనబుల్ ఫ్యాషన్ బ్రాండ్ ని ఏర్పాటు చేసింది సౌమ్య పరమేశ్వరన్. పర్యావరణ

హిత ఫ్యాషన్లను ప్రోత్సహించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే కెమికల్ కలర్స్ కాకుండా మొక్కలు, పూలతో తయారు చేసిన సహజ సిద్ధమైన డైలు వాడుతున్నారు. మరి ఇంకా ఉన్నాయి విశేషాలు చెప్పాల్సినవి, వింటూనే ఉండండి శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14న

0: ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. సిద్ధమవ్వండి. మరి ఇక మీరు వింటున్నారు శక్తిశీలి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తన సహజ సిద్దమైన డైలతో తయారు చేసే ఫ్యాబ్రిక్స్ తో పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాకుండా ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పించిన ఆనందం కూడా ఉంది అంటోంది సౌమ్య. మరి చాలా మందికి నచ్చుతున్నాయట తను తయారు చేసే వస్త్రాలు, ఇలా న్యాచురల్ గా వాడే డైలు కూడా. మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం సంతోషంగా అనిపిస్తుంది అనే ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాషన్ డిజైనర్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ జర్నీ ఎంతో ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది ఎవరికైనా. అంతేకాదు భవిష్యత్తులో సహజ సిద్దమైన డైలు అద్దిన డెకరేటివ్ ఫ్యాబ్రిక్స్ పిల్లల బట్టలు కూడా తమ సంస్థలో తయారు చేయాలన్నది సౌమ్య పరమేశ్వరన్ లక్ష్యం. అండ్ అట్ ది సేమ్ టైం మహిళల సాధికారత కూడా అంటున్న ఈ శక్తిశీలి లైఫ్ జర్నీ ఎందరికో ఇన్స్పిరేషన్ కాదంటారా? ఎలాంటని చెప్పండి. సో ఇలాంటి వాళ్ళంతా ఎందరో మన చుట్టూ ఉన్నారు. మనం తీసుకోవాలి కానీ ఇన్స్పిరేషన్ అంతా మన చుట్టూనే ఉంటుంది. ఎనివేస్, మరి ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే టైం అయితే తెలియదు, కానీ 2:54 దాటింది. అంటే లక్ష్మి సైన్ ఆఫ్ చేసే టైం కూడా వచ్చేసింది. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ ఫ్రెండ్స్. స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి 2. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. మరి వెళ్లే ముందు మీకు మంచి పాట వినిపిస్తాను, ఓకేనా? స్టే ట్యూన్డ్. కాకపోతే ముందు ఒక స్పాట్ ఉంది, జస్ట్ స్టే ట్యూన్డ్.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి ఆకాశవాణి సమయం సరిగ్గా 3 గంటలు. స్టేట్ ఇంటు ముంబై వివిధ భారతి.
1: ఉడతా హై జిన్కి ఉంగ్లియో కే స్పర్శ సే బాసురీ గున్గునానే లగ్తీ హై, జిన్కి సాధనా నే బాసురీ కో విశ్వ మంచ్ పర్ ఏక్ నయీ పెహచాన్ దీ.
2: దర్బారీ కే గంధార్ కే ఆందోళన్ మే ఐసా లగ్తా హై కి బాదల్ ఉమడ్ ఘుమడ్ రహే హై मगर बरस नहीं रहे हैं. वो जो घुटन है, उस घुटन को दरबारी के गंधार में जब तक न लाया जाए, वो आप कह सकते हैं कि मैंने उस पे मेहनत किया.
1: जिनकी हर प्रस्तुति श्रोताओं को सुरों के अलौकिक संसार में ले जाती है. पद्मश्री पंडित रोनू मजूमदार, संगीत सरिता, नई श्रृंखला, शास्त्रीय संगीत, फिल्म संगीत और लोक संगीत में बांसुरी की भूमिका 1 जुलाई से सुबह और शाम 6:45 सिर्फ विविध भारती पर.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలు. మరికొద్ది క్షణాల్లో
1: ఇంతవరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు.

ఈనాటి సాయంకాల కార్యక్రమాలకి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు.

కార్యక్రమంలో ముందుగా సీను వాసంతి లక్ష్మి సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా చక్రంపల్లి మండలం పడకల్ గ్రామం నుంచి గంగాధర్ చంద్రకాంత్, కోటీశ్వర్ పద్మ, ప్రమిళ, అనన్య, సుదీప్తి, అనుష్క, లత మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట వినిద్దాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగా హిట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం పర్వ ప్రతిష్ట సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి చాప భువనేశ్వర్ భూలక్ష్మి పారిపల్లి శ్రీశాంక్ దాసర్ రాజేశ్వర్ లలిత అక్షర శివాజీ చంద్రకళ మరియు వారి కుటుంబ సభ్యులు మరి వారి కోసం ఈ పాట వినిద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట ఆ నలుగురు సినిమాలోనిది. కూరిన శ్రోతలు, యాదాద్రి భువనగిరి జిల్లా నుండి, భువనగిరి జిల్లా చౌటుపల్లి నుండి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు.

అభిరుచి కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట మూటా మిస్త్రీ సినిమాలోనిది. కోరిన శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ సూర్యకళ, రేఖా చంద్రకళ, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట.

0: Yaja.
1: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వినాయక్ నగర్ నుండి లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఇదే పాటను కోరుతున్న శ్రోతలు వెల్లిన లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూలక్ష్మి భూమేశ్వర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిప్టోక్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఉత్తరం.

వింటున్న ఈ పాట బొమ్మరిల్లు సినిమాలోనిది. ఈ పాటను కోరిన శ్రోతలు ఆర్మూర్ నుండి రామకిషన్, నందిపేట నుండి శ్రీనివాస్, భీంగల్ నుండి చిన్ని గారు మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 59 సెకండ్లు. లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: తాతయ్య ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ థాంక్స్ గబ్బు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: ప్రకటనలు విన్నారు.

చివరిగా మీరు విన్న పాటితో లలిత గీతాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45 దాటి 38 సెకండ్లు. సినీ రంజనీ కార్యక్రమం

శ్రోతలు మీరు వింటున్నారు సినీరంజని కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనిక, నెల 15వ తేదీ అనగా సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కల్లిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు సినీరంజని కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాతి పాఠం

శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. వింటున్న శ్రోతల కుమార కమనిక. ఈ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ అనగా సోమవారం ఉదయం 8 గంటలకు.

చివరగా మీరు వింటున్న ఈ పాటతో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం

నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. టిండి కేంద్రం నుండి అంతవరకు ఇది పఠనం విందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి ప్రజాప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి సంస్థలో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేసీఆర్ చేసిన అప్పులు పేద ప్రజల సంక్షేమం కోసం వెచ్చించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా, రాష్ట్రంలో ఆధ్యాత్మికతతో పాటు విద్య, వైద్య రంగాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయ అభివృద్ది పనులకు ఇవాళ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా దేవాలయాల అభివృద్దికి 2.5 ఏళ్లలోనే 2216 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ప్రకటించిన ఆయన, రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మరో 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. బాసరను నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్దికి పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు.
1: దాదాపు 70 కోట్ల రూపాయలతో ఈరోజు గూడెంగుట్ట సంబంధించినటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి నిధులతో ఈరోజు శాంక్షన్ తెచ్చుకొని వాళ్ళ పూజా కార్యక్రమం, భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటికి 800 కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేసి వాటి అభివృద్ధికి కూడా ముందుకు వెళ్తా ఉన్నాం.
0: సింగరేణి సంస్థ పరిరక్షణ, అభివృద్దిని కాంక్షిస్తూ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట ఆర్థిక వ్యవస్థకు పట్టుగుమ్మ అయిన సింగరేణిలో దాదాపు 1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని మీడియా కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి రావాల్సిన 51,500 కోట్ల రూపాయల బకాయిల వల్ల సంస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఈ తరుణంలో ఇటువంటి అక్రమాలు సింగరేణిని మరింత దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత నిఘాను బలోపేతం చేయాలని, కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే కేసీఆర్ నిరంతరం కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడుతూ ఆయన, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ విమర్శిస్తున్నారని, కేసీఆర్ అప్పు చేసిన ప్రతి రూపాయి సైతం పేద ప్రజల సంక్షేమం కోసమే వెచ్చించారని అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని అన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం సందర్బంగా బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇష్టారాజ్యంగా ఓట్లు తొలగించకుండా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
2: మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందన్న ఉద్దేశంతోనే ఇది ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం. ఇంటింటికి పోవడం, బీఏలో వారితో ఓటర్లందరూ ఎన్యుమినేషన్ ఫామ్ ఇప్పటికీ చూసుకోవడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించడం, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం. ఎస్ఐఆర్ లో మీరు ఎంత గట్టిగా ఉంటే, ఎంత సిన్సియర్ గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగిన ఆస్కారం ఉండేది. జాగ్రత్తగా ఉండండి వేములవాడ, మా సోదరుడు సోదరి అనేది నా ప్రార్థన.
0: మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు. హైదరాబాద్తో పాటు మంజీర జలాలపై ఆధారపడే ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలో అక్రమ చేపల చెరువులు, నీటి కాలుష్యానికి సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వీబీ

రామ్జీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. జులై 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలన్న కేంద్రం ఒత్తిడిని నిరసిస్తూ లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారులతో ఇవాళ నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ పనిదినాల కేటాయింపులో కొత్త నిబంధనలు సరికాదని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు పనులకు విరామం ఇవ్వాలనే నిబంధనను వ్యతిరేకించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ది చెందుతూ ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని మరింత పెంచుకుంటూ గ్లోబల్ శక్తిగా ఎదుగుతుందని బీజేపీ శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ జిల్లా శాఖ ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడుతూ 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తుందని చెప్పారు. రాష్టంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసింది. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు తెలియజేశారు. మంత్రి ఇంటికెళ్లి ఆయన వినియోగించిన నెంబర్ చూపి వివరాలు స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్లకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ ఇద్దరూ సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని ఈరోజు పరామర్శించారు. అనంతరం విలేకరులతో కవిత మాట్లాడుతూ మైనర్లపై ఆగడాలు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చివ్వెంల మండలంలో డ్రగ్స్ నిర్మూలన పట్ల యువత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన ఎంతో ప్రశంసపూర్వకంగా సాగిందని పార్లమెంట్ మాజీ సభ్యుడు బీబీ పటేల్ అన్నారు. 12 ఏళ్లలో పేదల సంక్షేమమే పరమావధిగా మోదీ దేశంలో సుపరిపాలన అందజేశారని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా సేవ చేసిన దేశ ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్రను సృష్టించారని చెప్పారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, బాచ్పల్లి, హైదర్నగర్, ప్రగతినగర్, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఐటీ కారిడార్ పరిధిలోని మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం ఏరియాల్లో కూడా వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ వాను పడుతోంది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పని ప్రదేశాలలో మహిళ ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడితే పెట్టే పోస్ట్ చట్టం కింద మొట్టమొదటి కేసు జనగామ జిల్లా కలెక్టరేట్లో నమోదైంది. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఒక మహిళ ఫోటోలను అనుమతి లేకుండా తీయడమే కాకుండా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారనే ఫిర్యాదుపై లైంగిక వేధింపులను నిరోధించే పోస్ట్ చట్టం 2013 కింద జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖలో ఏవోగా పనిచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గతంలోనూ నిందితుడు మహిళల పట్ల ఇటువంటి దుశ్చర్యాలకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఆస్టేలియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో టాప్ సీడ్ జపనీస్ ప్లేయర్ యమగూచి చేతిలో భారత స్టార్ షెట్లర్ పివి సింధు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ అయిన మాయగూచి చేతిలో 22-21 తేడాతో భారత స్టార్ షెట్లర్ పరాజయం చవిచూసి ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించి ముందు విశేషాలు మరొకసారి. రాష్టంలో ఆధ్యాత్మికత, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి ప్రజాప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి సంస్థలో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేసీఆర్ చేసిన అప్పులు పేద ప్రజల సంక్షేమం కోసం వెచ్చించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: పోయి సుమంతా ఇప్పుడు తారాదేవి గాని సభా చేసి హస్తినాపురి పట్టణం వెళ్తున్నా.
1: తారాదేవి గాని సభ చూసుంటుందో
0: భువనమో

0: పాయింట్స్ ఉంది
1: అమ్మా మైలా.
0: నా పేరని నా పేరని తారాదేవి.
1: తారాదేవి అని
0: నా భర్తలు అని గణవాలి ధీరుడు.
1: నీ భర్తలు గణవాలి ధీరుడు.
0: నా మరది సుగ్రీవుడు.
1: సుగ్రీవుడు.
0: మా యారలని రూమాదేవి.
1: రూమాదేవి అని
0: నా కుమారుని హంగదు మహారాజు.
1: హంగదుడు.
0: నా పేరు తారా.
1: తారాదేవి.
0: తారాదేవి అని అంతపురం వెళ్తున్న పేరు ఏంటండి?
1: మరి తారాదేవి అని అంతపురం వెళ్తుంది.

0: వాలేశుగిరులు మాత్రము ఈ సభనాటికి వస్తున్నారు.
1: మరి వాలేశుగిరులు వారు ఇక్కడ సభకు వస్తున్నారు.

0: వాణి ఘనవాణి తీరుడు సుగ్రీవుడు
1: మహారాజు
0: తిరునాడు బయలువెళ్ళిన పిలిగించవా
1: అవును
0: వరి సభ చేయుదామి పోడు మంత్రులారా

0: సుగ్రీవుడు వచ్చి సమజాజ్ కూర్చున్నారు, కూర్చుని పేరు
1: వచ్చినారాజు అని ధనవంతుడు అని సమయం చూపిస్తున్నారు.
2: ఓహో మంత్రి, అయ్యో ఎవరే అట ఎవరో గాని జానెడు తోకలు, ఎలికాయంత గుండు, దొప్పి చెవులు, ధోని కడుపు,
0: చిరవుల గంగను

0: సుమంత. ఆ కిష్కింద నగరము మాది. నా పేరు మైసింది కుమార్ అని మాయా సూర్యుడను. ఆ వాలి శుక్రం వీరకుండా యుద్ధం కూడా మని చెప్పరా. అవును.
1: మామా పెద్ద మామా ఆంజనేయ ఆంజనేయ
2: ఎక్కడ ఇక్కడంట ఎక్కడ మన వనంలోకి
1: ఎవరు కూడా
2: వానరుడు మన
1: ఎవడో మాయా బిడ్డ వాడు మీ మీదికి రణరంగ యుద్ధం ఎందుకు వచ్చాడు మామయ్య? మీరు మాత్రం ఒకటికి వచ్చిన తర్వాత మీతో సమరము చేసి యుద్ధంలో మేము ఓడిస్తానట. ఈ కిష్కింద గిరిపట్నం వాయిందట. అబ్బా తమ్ముడా సుగ్రీవా
3: అన్నా
1: వెడుకా వచ్చిన కానీ ఒక మాట చెప్తూ ఉంటావా?
3: తమ్ముడా
1: విను సుగ్రీవా తరి తమ్ముగాను తమ్ముడా విను సుగ్రీవ త్వరితముగను అట్టి ధనముని నేనవని కూల్చి వచ్చువాడు.

0: సుగ్రీవా
1: అన్నా గణవారి
0: చూడు ఎవడో మాయాభి వచ్చాడట మన ఇద్దరిని యొక్క రణరంగ యుద్ధంలో కూల్చి మమ్మల్ని మన ఇద్దరిని వధించి వాడి యొక్క కిష్కిందాగిరి నిలదాడత మీ నువ్వు వచ్చిందాక నువ్వు ఇక్కడ ఉండండి
1: ఒక మనవి చెప్తా వింటారా అన్నయ్య అననీయ కుడిలు నిడు చేరిన పడుతరము వాలి రాజా

0: శంకరము
1: అవును
0: ఎక్కడ పోయినా జోలతోడు పోతామన్నా మన విరగురం పోదాం రండి
1: వెళ్దామా
2: ఎల్లం పదవండి
1: ఆంజనేయ ఆంజనేయ
2: నడండి
1: వాళ్ళ సుగ్రీవులు మహిషాసురుని మీదకి యుద్ధానికి
2: వాళ్ళ సుగ్రీవుడు మహిషాసురుడి మీదకి యుద్ధం కోతున్నారు.

ಹೋರಿ ಮದಮಯ ಸುರುಡ ಪಾರಿದ ಬೆಕ್ಕಡಿಕೆ ನೀವು

0: నీ యొక్క నగరం ఏమిటి, మీ తల్లిదండ్రుల పేరు ఏమిటి, మీరు ఉండే స్థలస్థితి ఏమిటిరా?
1: మీరు కోతి పిల్లలు.
0: అవును,
1: నేను రాక్షసుని.
0: రాక్షసుని
1: మహిషాసురి కుమారు అని మాయాసురుని అతను ఏడపోయారు. అవును.

0: మీరెవరో నాకు తెలియబడకచ్చు. నాది నీ యొక్క నామాకరణం ఇప్పుడు చెప్పడి.
1: నా పేరు ప్రఖ్యాతి కోచేపల మరి దుర్నీతి మీ విరగుడు అన్నదమ్ములు ఉంటే మీ వశము కాదు నా పాదాలు మొక్కి మరలిపోనిరా.

0: వచ్చాచూడరా కదపై వచ్చే నీ మచ్చరములు నీ కొవ్వు నీ మదము ఏ విధంగా వినిపించాలో ఆ విధంగా వినిపిస్తున్నాం మేము అన్నదమ్ములు.
1: ధరణి మసూర పదహారుని ధరణి మసూర పదహారుని ధరణి మసూర

0: తమ్ముడు సుగ్రీవ శాస్త్రిరా, తమ్ముడు సుగ్రీవ శాస్త్రిరా.
1: ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో వాలి సుగ్రీవ విజయం చిందు యక్షగానం విన్నారు. వినిపించారు చింతల సాయిలు బృందం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు అధిక సాంద్రత పద్ధతిలో ప్రతి సాగు వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు మన రైతు సోదరులకు. అధిక సాంద్రత ప్రతి సాగు అనగా సాధారణ ప్రతి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య వరుసల మధ్య దూరం తగ్గించి ఎకరాకు ఎక్కువ మొలకలు వచ్చే విధంగా విత్తుకోవడం. సాధారణ ప్రతి సాగులో వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు ఎడం పెట్టినప్పుడు ఎకరానికి 7407 మొక్కలు వస్తాయి. అయితే అధిక సాంద్రత సాగులో వరుసల మధ్య 80 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేట్టుగా విత్తినప్పుడు ఎకరాకు 25,000 మొక్కలు వస్తాయి. రైతులు సాధారణ పద్ధతిలో వరుసల మధ్యే విత్తే 90 సెంటీమీటర్ల అచ్చు మార్చకుండా అంతర్కృషికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనుకున్నప్పుడు వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లతో విత్తుకుంటే ఎకరాకు 44,444 మొక్కలు వస్తాయి. ఇక వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లతో విత్తుకుంటే ఎకరాకు 22,222 మొక్కలు వస్తాయి. ఈ పద్ధతిలో విత్తన మోతాదు ఎకరానికి 3-5 కిలోలు అవుతుంది. ఈ పద్ధతిలో విత్తిన మోతాదు ఎకరానికి 3-5 కిలోలు అవుతుంది. అయితే ఈ అధిక సాంద్రత ప్రతి సాగు వర్షాధార తేలిక నేలలు, భూసారం తక్కువగా ఉండే చెల్కా నేలలకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి నేలల్లో మొక్కలు ఎత్తు పెరగవు కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. కనుక అధిక సాంద్రత సాగులో మొక్కలకు 8-10 కాయలు వచ్చినా మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన ఎకరానికి 10-12 క్వింటాళ్ళ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పెరుగుదల నియంత్రణ మందుల వాడకం ఏ విధంగా అవలంబించాలంటే ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. వర్షాలు అధికంగా వచ్చినప్పుడు అధిక సాంద్రత సాగులో ప్రతి మొక్కలు పెరగకుండా నియంత్రించే హార్మోన్ని పిచికారీ చేసుకోవాలి. మొక్కల ఎత్తును నియంత్రించడం వలన కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క గుబురుగా కాయల సైజు పెరిగే అవకాశం ఉంది. పెరుగుదల నియంత్రించడం వలన మొక్క నుండి ఏర్పడిన పూత అంతా కాయలుగా మారి ప్రతి త్వరగా ఒకేసారి తీతకు రావడం వలన పంట కాలము తగ్గుతుంది. పెరుగుదల నియంత్రణకు 0.8 మిల్లీలీటర్ల చొప్పున మెపిక్వాటక్లోరైడ్ను పంట 40-45 రోజులు ఉన్నప్పుడు ఒకసారి, 60-65 రోజులప్పుడు రెండవసారి లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కలుపు నివారణ చర్యల గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. సాధారణ ప్రతి సాగులో చేసినట్లే ప్రతి విత్తనం వేసి 24-48 గంటలలోపు ఎకరాకు 1.2 లీటర్ల పెండి మిథాలిన్ 30% లేదా అలాక్లోర్ 50% 1.5-2 లీటర్ల కలుపు మందు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. భూమిలో సరైన పదను తేమ ఉన్నప్పుడే పిచికారీ చేసినట్లయితే గడ్డి మందు చాలా సమర్థవంతంగా పనిచేసి కలుపును నివారిస్తుంది. ఈ విధంగా కలుపు మందు పిచికారీ చేయటం వలన పంట తొలి దశలో ఆశించే కలుపును 20 రోజుల వరకు అరికట్టవచ్చు. ఇక రసాయనిక ఎరువులను ఏ విధంగా మనం పంటకు అందించాలంటే ఈ వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ సూటి రకాలకు ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరం మరియు 18 కిలోల పొటాషినిచ్చే ఎరువులు వేయాలి. హైబ్రిడ్ రకాలకు ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, ఇంకా 24 కిలోల పొటాషినిచ్చే ఎరువులు వేయాలి. ఇప్పుడు చెప్పిన విధంగా అన్ని ఎరువుల మోతాదును భూసార పరీక్షలను అనుసరించి ఏదైనా పోషకాల లోపం ఉన్నప్పుడు ఆ పోషకాన్ని సిఫారసు కంటే 30% ఎక్కువగా, పోషకం అధికంగా ఉన్నప్పుడు ఆ పోషకాన్ని సిఫారసు కంటే 30% తక్కువగా, పోషకం మధ్యస్థంగా ఉన్నప్పుడు సిఫారసు చేసిన ఎరువులను మాత్రమే వాడితే ఫలితం బాగుంటుందని హెచ్చరిస్తున్నారు. మరి ఈ అధిక సాంద్రత ప్రతి సాగు వల్ల ఎటువంటి లాభాలు మన రైతు సోదరులకు లభిస్తాయి అన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి, వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతితీత ఖర్చులు పెరగడం వలన అధిక సాంద్రత ప్రతి సాగు యాంత్రీకరణకు అనుకూలం. ప్రతి ఏరే యంత్రం ద్వారా ఒకేసారి ప్రతిని ఏరుకోవచ్చు. ఒకేసారి పూత కాయలు రావటం వలన పంట తొందరగా చేతికొస్తుంది. తద్వారా గులాబీ రంగు పురుగు తాకిడి నుండి బయటపడవచ్చు. డిసెంబర్లో పంటను తీసేసి రెండవ పంటగా నీటి వసతి ఉన్న చోట ఆరుతడి పంటలను సాగు చేసుకొని సుస్థిర దిగుబడులు పొందవచ్చు. ఈ అధిక సాంద్రత పద్ధతి ప్రతి సాగు వలన కూలీలకు కూడా త్వరగా ప్రతి ఏరడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో సుమారుగా ఎకరాకు 30-40% అధిక దిగుబడిని కూడా పొందే అవకాశము ఉంటుంది. ఈ సందర్భంగా ప్రత్యేకమైన గమనిక కూడా మనకు అందజేస్తున్నారు శాస్త్రవేత్తలు. అధిక సాంద్రత ప్రతి సాగుకు అనుకూలమైన తక్కువ కాల పరిమితి గల రకాలను, హైబ్రిడ్లను ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు అధిక సాంద్రతలో ప్రతి సాగు గురించి మనకు అందించినటువంటి వివరాలు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్తలు అందించారు. ఇవన్నీ చక్కగా రైతులందరూ పాటించి చక్కటి లాభాల బాటలో ప్రయాణం చేయగలరని ఆశిద్దాం.

0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు.

ప్రసార వివరాలు వింటారు. ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వరి పంట సాగులో వాన కాలానికి అనువైన వరి రకాలు మరియు యాజమాన్యం పాటించవలసిన మెలకువల గురించి వివరాలు తెలియజేస్తారు రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మీ ప్రసన్న గారు. 7:45 సినిమా పాటలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వినవచ్చు. హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారంలో ఉదయం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 భక్తిరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆదిత్య హృదయం సూత్రం వింటారు. అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వినవచ్చు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో జి జీవరత్నం గారు అందించే సూక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ప్రబోధ గీతం వింటారు. అనంతరం వాణిజ్య ప్రకటనలు వినవచ్చు. ఇక 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు గైనకాలజిస్టు డాక్టర్ కె సవితారాణి గారు. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కండి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ టి శ్రీనివాస్ గారు. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 బాలభారతి కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరి సినీ గీతాలు వినవచ్చు. ఇక 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 మరి కాసేపట్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం జరిగిన AN-32 రవాణా విమానం ప్రమాద ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన 5 సిబ్బంది మరణించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆఫ్ఘాన్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులతో ఆడుతోంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ భారత వ్యూహాత్మక విధానంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానముందని, ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల ఆర్థిక సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. రేపు ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం స్లోవోకియాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో ప్రధానమంత్రి మోదీ చర్చలు జరుపుతారు. ఈ పర్యటన ఐరోపాతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16-17వ తేదీల్లో ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. కాగా భారత్ వరుసగా 8వ సారి ఈ సదస్సుకు ఆహ్వానం అందుకుంది. చివరిగా జూన్ 18వ తేదీన ఫ్రాన్స్లో వివాటెక్ 2026 సదస్సుకు హాజరై అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవుతారు. కాగా నరేంద్ర మోదీ తొలి స్లోవోకియా పర్యటన నిమిత్తంలో బ్లాటిస్లావాలోని ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనను పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య కార్యక్రమాలు, చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్బంగా స్లోవోకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ పర్యటన వల్ల ప్రవాస భారతీయుల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలు, అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 నెలల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే 2 నగరాల మధ్య 3.5 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలియజేశారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు. అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5 సిబ్బంది మరణించారు. దీనిపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు వైమానిక దళం సంతాపం తెలియజేసింది. కాగా AN-32 విమాన ప్రమాదంలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది మరణించడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు.

0: 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత్ అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మిశ్రా అన్నారు.
1: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 5 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ముగిసింది. ఈ సదస్సు ముగింపులో ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై ఇండోర్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో 42% వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ సమన్వయంతో డిజిటల్ అగ్రికల్చర్, ఉమ్మడి పరిశోధనలు, సాంప్రదాయ విత్తనాల రక్షణ, జన్యు వనరుల మార్పిడి కోసం 4 కొత్త సంస్థాగత కార్యక్రమాలను కూడా ప్రకటించారు.
2: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी. उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
0: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగిన 12 ఏండ్ల సుపరిపాలన, పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలని సంకల్పాన్ని ప్రతి పౌరుడికి చేరువేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా అంతకుముందు ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ రాష్ట క్రీడా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్తో కలిసి షూటింగ్ అకాడమీని సందర్శించి అథ్లెట్లతో ముచ్చటించారు. జాతీయ విద్యా విధానం ద్వారా క్రీడలను కూడా విద్యా వ్యవస్థలో కీలక భాగంగా మార్చామని మంత్రి చెప్పారు. ధర్మశాలలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 12 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. అంతకుముందు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ను ఇరు జట్లకు 25 ఓవర్లకు కుదించారు. కాగా భారత జట్టు తరఫున హర్ష్ దుబే, గుర్నూర్ బ్రౌన్ ఈ మ్యాచ్ ద్వారా తమ వన్డే క్రికెట్ను ప్రారంభిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి నిజము బతికేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 18 సెకండ్లు. ఇప్పుడు విందాం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: కున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వరి పంట సాగులో వానాకాలానికి అనువైన వరి రకాలు, యాజమాన్యం మరియు రైతులు పాటించవలసిన మెలకువల గురించి రాజేంద్రనగర్ వరి విభాగ శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మీ ప్రసన్న గారు తెలియజేసే వివరాలు, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచన మున్నగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలు కింటికి గరిష్ట ధర 13,889 రూపాయలు, కనిష్ట ధర 8,800 రూపాయలు, మోడల్ ధర 12,700 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాలు కింటికి గరిష్ట ధర 12,359 రూపాయలు, కనిష్ట ధర 9,200 రూపాయలు, మోడల్ ధర 10,800 రూపాయలు. పసుపు పొడి క్వింటాలు కింటికి గరిష్ట ధర 6,339 రూపాయలు, 6,500 రూపాయలు కనిష్ట ధర, 7,011 రూపాయలు మోడల్ ధర. తెల్ల నువ్వులు క్వింటాలు కింటికి 11,242 రూపాయలు గరిష్ట ధర, 10,892 రూపాయలు కనిష్ట ధర, 11,889 రూపాయలు మోడల్ ధర. ఆమ్చూర్ క్వింటాలు కింటికి గరిష్ట ధర 35,700, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 22,000 రూపాయలు. కందులు క్వింటాలు కింటికి గరిష్ట కనిష్ట ధరలు అలాగే మోడల్ ధరలు 8,000 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజులలో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 38 నుండి 41 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 54 నుండి 66% మరియు మధ్యాహ్నం 38 నుండి 52% మధ్య ఉండవచ్చు. వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 9 నుండి 19 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें। किसानों का दोस्त किसान कॉल सेंटर।
1: కార్యక్రమంలో ఇప్పుడు వరి పంట సాగులో వానాకాలానికి అనువైన వరి రకాలు, యాజమాన్యం మరియు పాటించవలసిన మెలకువల గురించి రాజేంద్రనగర్ వరి విభాగ శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మీ ప్రసన్న గారు తెలియజేసే వివరాలు వింటారు.
2: అందరికీ నమస్కారం. దాదాపుగా 64 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు అనేది జరుగుతుంది. రైతు సోదరులు బావుల కింద, కాలువలు, చెరువులు, వివిధ ప్రదేశాల్లో వరి సాగు అనేది చేపడుతున్నారు. అయితే మనము ఈ వానాకాలంలో చూసినట్లయితే జూన్ నుంచి డిసెంబర్ వరకు పంటకాలం అనేది మనకు తెలిసిన విషయమే. అయితే నీటి వసతిని బట్టి మనము కాల పరిమితి కలిగిన రకాలను ఎంచుకోవాలి నార్లు పోసుకోవడానికి. అంటే మనము ముఖ్యంగా నీటి వసతి, మనకి బావులు గనక నీరు వసతి ఉన్నట్లయితే అటువంటి ప్రదేశంలో మనము దీర్ఘకాలిక రకాలని మనం ఎంచుకునే ఆస్కారం ఉంటుంది. దీర్ఘకాలిక రకాలు చూసుకుంటే 140 నుంచి 150 రోజులు పంటకాలం అనేది వస్తుంది ఈ దీర్ఘకాలిక రకాలకు. అయితే మరి ఈ దీర్ఘకాలిక రకాలను మనం ఎంచుకుంటే నార్లు ఎప్పుడెప్పుడు పోసుకోవచ్చు అనే విషయాన్ని గనక మనం గమనించుకుంటే మే చివరి నుంచి జూన్ 20 వరకు కూడా మనము నార్లు పోసుకోవచ్చు. అయితే మరి కొందరు రైతులు కాలువలు, చెరువులు వాటి కింద కూడా సాగు చేసుకుంటారు సాధారణ పరిస్థితుల్లో. అయితే మరి అటువంటి కాలువలు, చెరువులు ఈ విధంగా సాగు చేయడానికి అవకాశం ఉన్న ప్రదేశాలలో మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలని మనం ఎంచుకోవచ్చు. అయితే మధ్యకాలిక రకాలు మనకి 130 నుంచి 135 రోజులు పంటకాల పరిమితి కలిగి ఉంటాయి. స్వల్పకాలిక రకాలు చూసుకుంటే 125 రోజులు కాల పరిమితి కలిగి ఉంటాయన్నమాట. అయితే మధ్యకాలిక రకాలను కానీ స్వల్పకాలిక రకాలని కానీ మనం ఎంచుకున్నప్పుడు జూన్ 20 నుంచి జూలై 15 వరకు నారు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు మాత్రమే సాగు చేసుకుంటాము. అంటే ఆలస్యంగా ఎక్కడైతే మనం నారు పోసుకుంటాము, చిన్న చిన్న చెరువులుండి నీళ్లు తక్కువగా లభ్యమయ్యే ప్రదేశాల్లో ఉండి ఆలస్యంగా నారు పోసుకున్నప్పుడు స్వల్పకాలిక రకాలను ఎంచుకోవడం అనేది ముఖ్యం. అయితే మనం ఈ స్వల్పకాలిక రకాలను ఎంచుకున్నప్పుడు జూలై చివరి వరకు కూడా మనము నారు పోసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆలస్యంగా నారు పోసుకుంటారు, అంటే కొన్నిసార్లు మనకి వర్షాలు ఆలస్యంగా రావడం కావచ్చు, చెరువుల ద్వారా నీరు, కాలువల ద్వారా నీరు ఆలస్యంగా అందడం, ఇటువంటి ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో ఆలస్యంగా విత్తుకోవడానికి అనువైన రకాలు కొన్ని ఉంటాయి. అత్యల్పకాలిక రకాలు అంటాం, 90 నుంచి 100 రోజుల్లో మనకి పంటకాలం పూర్తవుతుంది. అటువంటి రకాల విషయంలో మనము 1 ఆగస్టు మొదటి వారం వరకు కూడా అనువుగా ఉంటుంది అన్నమాట. అంటే మనము నీటి వసతిని బట్టి కాల పరిమితి కలిగిన రకాలను, దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలని ఎంచుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా మనము దీర్ఘకాలిక రకాలని కానీ, మధ్యకాలిక రకాలని కానీ, స్వల్పకాలిక రకాలని కానీ ఎంచుకున్నప్పుడు నారు పోసుకోవడానికి అనువైన సమయం అనేది మనం గమనించుకోవాలి. ఈ అనువైన సమయాన్ని బట్టి మనము నారు పోసుకున్నట్లయితే మనకి సకాలంలో మంచి దిగుబడులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నారుమడిలో వరి యాజమాన్యం మనం ఎలా పాటించవచ్చు అనేది కూడా మనము తెలుసుకుందాము. ముఖ్యంగా రైతు సోదరులు మొదటగా గమనించుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, అధిక దిగుబడులు సాధించాలంటే ఏమేమి మెలకువలు పాటించాలి. అయితే అధిక దిగుబడులు సాధించాలి అనంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ విషయాలు ఏమిటి అనంటే, నాణ్యమైన విత్తనం వాడడం, తర్వాత ఆ విత్తనానికి మొలక శాతం అనేది ఎక్కువగా ఉండడం, తర్వాత సరియైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవడం, అంటే సరియైన రకాన్ని ఎంపిక చేసుకోవడం, సరియైన సమయంలో విత్తుకోవడం, సరైన సమయంలో నాట్లు వేసుకోవడం, నీటి యాజమాన్యాన్ని పాటించడం, ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం, అదేవిధంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం, ఇటువంటి అంశాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మనము సరైన సమయానికి చేసినట్లయితే ఖచ్చితంగా మంచి దిగుబడులు అనేది సాధించడం జరుగుతుంది వరి విషయంలో. అయితే అధిక దిగుబడులు ముఖ్యంగా సాధించాలి అని అంటే మనము భూసారాన్ని పెంచాలి. అంటే భూమికి తగినంత సారం భూమిలో ఉన్నప్పుడు, అదేవిధంగా భూమికి కావలసినంత బలం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి దిగుబడులు అనేవి ఎక్కువగా వస్తాయి. అయితే మరి మనం భూసారాన్ని ఎలా పెంచుకోవాలి అనే అంశాన్ని మనం గమనించినట్లయితే, ముఖ్యంగా పచ్చిరొట్టె ఎరువులు అనంటే జనుమ, జీలుగ, పిల్లిపెసర, ఇవి పచ్చిరొట్టె ఎరువులు. ఈ పచ్చిరొట్టె ఎరువులు లేకపోయినా నవధాన్యాలు అంటే పెసర్లు, మినుములు, వాటితో పాటు నూనె గింజలు తర్వాత పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా మనము కలిపి వేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ పచ్చిరొట్టె ఎరువులు జనుమ, జీలుగ, పిల్లిపెసర ఇవన్నీ వేసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా భూసారం అనేది పెరుగుతుంది. దీనికి ఎకరానికి దాదాపుగా 10 నుంచి 12 కిలోలు జనుమ, జీలిగ, పిల్లిపెసర విత్తనాలు అనేవి మనకి అవసరం అవుతాయన్నమాట. అయితే వీటిని మనము తొలకరికి ముందు పల్చగా చల్లుకొని దున్నుకొని మొలకలు వచ్చిన తర్వాత 3 నుంచి 4 ఇంచుల ఎత్తు పెరిగిన తర్వాత పల్చగా మనము నీరు పెట్టుకోవాలి. అయితే ఈ జనుమ, జీలుగ, పిల్లిపెసర ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి 30 నుంచి 45 రోజుల వరకు మనకు పెరుగుతాయి. పెరిగిన తర్వాత మనకి పూత వస్తుంది. పూత దశకు ముందుగా మనము ఈ జనుమ, జీలుగ, పిల్లిపెసర ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని భూమిలో కలియదున్నాలి. వీటిని ఎప్పుడైతే మనం భూమిలో కలియదున్నుతామో అప్పుడు భూసారం అనేది పెరుగుతుంది. తర్వాత పరిశోధనలో తేలిన విషయం ఏమిటి అనంటే, ఈ జనుమ, జీలుగ, పిల్లిపెసర ఇటువంటి పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవడం వల్ల దాదాపుగా 15 నుంచి 20% నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమగ్రంగా భూమికి అందడం వల్ల అవి మొక్కకి అంది వేసే పంటకి మంచి దిగుబడి అనేది వస్తుంది. కాబట్టి రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, భూసారాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఆ భూసారాన్ని కాపాడుకోవడానికి పచ్చిరొట్టె ఎరువులు సాగు అనేది చాలా ప్రధానమైన అంశం. అయితే ఇంకొక విషయం మన రైతు సోదరులు గమనించుకోవాలి, అది ఏమిటి అనంటే, ప్యాడీ స్టబుల్స్ అంటే వరి దుబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని కాల్చి వేస్తున్నారు. అయితే ఈ వరి దుబ్బులు ఈ కోసిన తర్వాత కొయ్యకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా కాల్చొద్దు. ఎందుకంటే భూమి పై పొరల్లో ఎక్కువగా పోషకాలు ఉంటాయి, మొక్కకి ఉపయోగపడే పోషకాలు. అదే విధంగా మొక్కకి ఉపయోగపడే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి, వానపాములు కూడా ఉంటాయి. అటువంటప్పుడు భూమిని పై పొరలు ఎప్పుడైతే మనం కాల్చుతామో అప్పుడు మొక్కకి ఉపయోగపడే సూక్ష్మజీవులు కావచ్చు, వానపాములు కావచ్చు, అవి చనిపోతాయి అన్నమాట. దానివల్ల భూసారం తగ్గిపోతుంది, భూమి వేడెక్కుతుంది, ఆ పై పొరల్లో ఉన్న పోషకాలు అవి మొక్కకి అందకుండా పోతాయి. మరి దాని బదులు మనం ఏం చేసుకోవచ్చు అన్న విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే, ఆ కొయ్యకాలు కాల్చకుండా 1 ఎకరానికి 2 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని మనం బాగా భూమిలో కలియదున్నుకోవాలి. అలా కలియదున్నుకోవడం వల్ల భూమిలో భాస్వరం ఏదైతే ఉందో అది భూమిలో కలిసి మొక్కలకి అందే రూపంలో అది మారుతుంది. దానివల్ల పంటకి మంచి దిగుబడి అనేది వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత మరి నారుమడి ఎలా యాజమాన్యం చేసుకోవాలి అన్నది గనక మనం గమనించుకున్నట్లయితే, దాదాపుగా 1 ఎకరానికి సరిపోయే నారు ఏదైతే ఉందో దానికి 1-2 సెంట్ల నారుమడిలో మనము విత్తనాలు విత్తుకుంటాము. ఎకరానికి విత్తన మోతాదు గనక మనం గమనించుకున్నట్లయితే, మనకి దొడ్డుగింజ రకాలైతే 20 కిలోలు, సన్నగింజ రకాలైతే 15 కిలోల వరకు మనకి సరిపోతుంది. అయితే ఇప్పుడు నారుమడిలో ముఖ్యంగా ఎత్తు నారుమడులు చేసుకోవాలి. ఎత్తు నారుమడులు చేసుకోవడం వల్ల ఏంటంటే, మనకి ఏవైతే చీడపీడలు ఇలాంటివి ఉంటాయో అవన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం అనేది తగ్గుతుంది. కాబట్టి ఎత్తు నారుమడులు మనం చేసుకోవాలి. నారుమడులు చేసుకున్న తర్వాత మనకి నత్రజని, భాస్వరం, పొటాష్, నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ ఇవి అనేవి ముఖ్యమైన మూలకాలు, మనకందరికీ తెలిసిన విషయమే. అయితే 2 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు వేసుకోవాలి మనము. అదేవిధంగా 1 కిలో ఫాస్ఫరస్ ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. అదేవిధంగా 1 కిలో పొటాష్ ఇచ్చే ఎరువులు మనము వేసుకోవాలి. అయితే మనకి 4.5 కిలోల వరకు మనకి నర్సరీకి యూరియా అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా 6.5 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా 2 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది మనకి నారుమడిలో అవసరం అనేది ఉంటుంది. ఈ విధంగా ఎరువులు నారుమడిలో వేసి మంచిగా కలియదున్నిన తర్వాత నారుమడిలు చేసుకొని దాంట్లో మనము విత్తనాలు విత్తుకోవాలి. అయితే ఈ నారుమడిలో విత్తనాలకి కొన్ని విత్తనాలకి నిద్రావస్థ అనేది మనం గమనించడం జరుగుతుంది. అయితే ఈ నిద్రావస్థ ఏదైతే ఉందో మరి ఆ నిద్రావస్థను తొలగించడానికి మనం ఏం చేయాలి అంటే ఆ విత్తనాలు మొలకెత్తకుండా ఉంటాయి, దాన్నే నిద్రావస్థ లేదా సుప్తావస్థ అని అంటారు. మరి నిద్రావస్థ సుప్తావస్థను మనం తొలగించడానికి ఏం చేయాలి అన్నది గనక మనం గమనించినట్లయితే గాఢ నత్రికాంలం అంటే కొన్ని విత్తనాలకి 2 వారాలు 3 వారాలు అలా సుప్తావస్థ ఉంటుంది. అయితే మరి తక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో అంటే 2 నుంచి 3 వారాలు నిద్రావస్థ ఉన్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని గాఢ నత్రికాంలము 6.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 24 గంటలు విత్తనాన్ని 1 కిలో విత్తనానికి నానబెట్టి దాన్ని మండకట్టి చల్లుకోవాలి. ఇలా అయితే మనము నిద్రావస్థను తొలగించుకోవచ్చు. అయితే ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో అంటే దగ్గర దగ్గర 3 వారాల నుంచి 5 వారాల వరకు నిద్రావస్థ ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటికి 10 మిల్లీలీటర్లు గాఢ నత్రికాంలం లీటర్ నీటి కలిపి 24 గంటలు విత్తనాన్ని నానబెట్టుకొని 1 కేజీ విత్తనాన్ని మండకెట్టి దాన్ని చల్లుకోవాలి. ఈ విధంగా మనము గాఢ నత్రికాంలంతో ట్రీట్మెంట్ చేసినట్లయితే మనము ఆ నిద్రావస్థ విత్తనాలకు ఉండే నిద్రావస్థ అనేది మనము తొలగించుకోవచ్చు. అయితే ఇంకొక ప్రధానమైన అంశం ఏంటిది అని అంటే మనము ఆ మొక్కలు పెరిగిన తర్వాత ఈ చీడపీడలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉండాలి అని అంటే విత్తన శుద్ధి అనేది ప్రధానమైన అంశం. అయితే ఈ విత్తన శుద్ధిని మనము ఎలా చేసుకోవచ్చు అనేది గనక మనం గమనించినట్లయితే మెట్ట నారుమళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి 3 గ్రాముల కార్బన్ డైజియం తో పాటు 1 కిలో విత్తనానికి పట్టించి చల్లుకోవాలి. అయితే కొన్నిసార్లు దంపనారుమళ్ళు అంటే దమ్ము చేసిన నారుమళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికైతే గనక 1 గ్రాము కార్బన్ డైజియము 1 లీటర్ నీటికి కలిపి 24 గంటలు నానబెట్టి ఆ విత్తనాన్ని మండకట్టి మనము చల్లుకోవచ్చు. ఈ విధంగా మనము విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. అంటే విత్తనం ద్వారా వచ్చే శిలీంధ్రాలు కావచ్చు, చీడపీడలు కావచ్చు, వీటన్నింటిని కూడా మనము నివారించుకోవాలి అని అంటే మనము ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. అయితే కొన్నిసార్లు నారుమడిలో జింకు లోప లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే మొక్కలు సరిగ్గా పెరగకపోవడం, కొంచెం నారు ఎర్రబడడం, ఈనెలకి ఇరుపక్కల తుప్పు రంగు ఇటుక రంగు మచ్చలు ఏర్పడడం ఇవన్నీ కూడా మనము జింగు లోప లక్షణాలు అని చెప్పుకోవచ్చు. ఊస తిరుగుడు ఈ కాండం తొలిచే పురుగు ఇది ఏదైతే ఉందో అంటే నారుమడి దశ నుంచే ప్రారంభమవుతుంది. మరి అటువంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మనం ముందుగా నారుమడి యాజమాన్యం అనేది చేసుకోవాలి. మరి నారుమడిలో ఎలా యాజమాన్యం చేసుకుంటాము అన్న అంశాన్ని గనక మనం గమనించినట్లయితే నారుమడిలో నారు పీకడానికి 7 రోజుల ముందు అంటే 1 వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 800 గ్రాములు ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఏవైతే ఉన్నాయో నర్సరీలో వేసి నారు పీకడానికి 7 రోజుల ముందు వేసి నారు పీకేసి ఆ నారు ప్రధాన పొలంలో మనం నాటిన తర్వాత దాదాపుగా 40 రోజుల వరకు ప్రధాన పొలంలో కూడా ఊస తిరుగుడు లేదా కాండం తొలిచే పురుగుకు రక్షణ అనేది కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి మనము నర్సరీలో అంటే నారుమడిలో ఎరువుల యాజమాన్యం కావచ్చు, చీడపీడల యాజమాన్యం కావచ్చు, పురుగుల యాజమాన్యం కావచ్చు, తర్వాత జింకు లోప సవరణ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా పాటించి తగిన సమయంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఎటువంటి చీడపీడలు లేకుండా, జింకు లోపం లేకుండా, అదేవిధంగా మంచి పోషకాలు నత్రజని భాస్వరం పొటాష్ కూడా అంది నారు అనేది మంచిగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే రైతు సోదరులు నారుమడిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి నారు పెరుగుదలని గమనించుకుంటారు. అయితే మనము రకాలు ఇప్పుడే చెప్పుకున్నాము, దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు ఎంత కాల పరిమితి కలిగి ఉంటాయి, అదేవిధంగా వాటికి నారు పోసుకోవడానికి ఏ ఏ సమయం అనేది అనువైనది అనేది మనం ఇప్పుడే తెలుసుకున్నాము. కొందరు రైతులు దమ్ము చేసి నేరుగా విత్తే పద్ధతి పాటిస్తారు. అటువంటి వారు స్వల్పకాలిక రకాలను ఎంచుకొని 10 వరకు కూడా వాళ్ళు విత్తుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వరి సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో, సమస్యాత్మక నీళ్ళు చౌడు కానీ క్షారం కానీ ఆమ్లం కానీ ఇలాగ ఉండే నీళ్ళు కాకుండా, ముంపుకి గురయ్యే భూములు కాకుండా, అదేవిధంగా నీరు అధికంగా అవసరమయ్యే చౌక కానీ దుబ్బ నీళ్ళు ఇటువంటి వాటిని కాకుండా వేరే ఏవైనా నీళ్ళు వరి సాగుకి ఎంచుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనము కొన్ని రకాల గురించి చర్చించుకుందాం, వానాకాలానికి అనువైన రకాలు. అయితే ఇక్కడ రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, అన్ని రకాలు కూడా అన్ని కాలాలకి తగినవిగా ఉండవు. అంటే వానాకాలము యాసంగి రెండు పంట కాలాలు ఉన్నాయి. అయితే వానాకాలంలో మనం ఎక్కువగా మనము సన్న రకాలు దొడ్డు రకాలు ఈ రెండు కూడా మనం సాగు చేసుకోమని చెప్తాము. అయితే యాసంగిలో చూసినట్లయితే మనము దొడ్డు రకాలని సాగు చేసుకోమని చెప్తాము. ఎందుకు ఇలా చెప్తాము అనంటే, యాసంగిలో ఈ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి గింజలో పగుళ్ళు అనేవి ఏర్పడతాయి, తాళు గింజలు కూడా ఏర్పడతాయి. కాబట్టి మనము సాధారణంగా దొడ్డు గింజలను రబీలో సాగు చేసుకోమంటాము. అయితే కొన్ని సన్న రకాలు, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ఇస్తుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా సన్న రకాలకి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. అయితే ఈ సన్న రకాలు ఏవైతే ఉన్నాయో వానాకాలానికి మరియు యాసంగికి రెండు కాలాలకి కూడా అనువైన సన్న రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు రకాల గురించి మనం చూసినట్లయితే, మనము అనుకున్నాము ముందుగా దీర్ఘకాలిక రకాలు అనేవి మనకి ఉన్నాయి. ఇప్పుడు దీర్ఘకాలిక రకాలలో మనకి మధ్యస్థ సన్నగింజ రకాలు అనేవి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము దీర్ఘకాలిక రకాలని చూసుకుంటే సాంబ మసూరి అనే రకము BBT 5204 ఈ రకము మన రైతు సోదరులందరికీ కూడా సుపరిచితమైన రకం. మరి ఈ రకం మనము కాల వ్యవధి చూసుకుంటే 140 నుంచి 150 రోజులు పంట కాలం అనేది ఉంటుంది. ఇది మధ్యస్థ సన్నగింజ రకము. ఇది వానాకాలంకి మాత్రమే అనువైన రకం. ఇది మంచి అన్నం నాణ్యత కలిగి ఉంటుంది. కాకపోతే ఈ రకంలో ఏంటి అనంటే, ఇది పురుగులను కానీ తెగుళ్ళను కానీ తట్టుకోలేదు. మరి దిగుబడి చూసినట్లయితే మనకి ఎకరానికి 22 నుంచి 26 క్వింటాలు దిగుబడి అనేది వస్తుంది. సాంబమసూరికి ప్రత్యామ్నాయంగా ఒక రకం ఉంది, అది WGL 44 రకం, సిద్ధి రకం. ఇది మనకి వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకం. ఈ రకం మనం చూసుకుంటే దీని పంట కాలం వచ్చి 140 నుంచి 145 రోజుల పంట కాలం ఉంటుంది. మధ్యస్థ సన్నగింజ రకము ఈ రకం వచ్చి వానాకాలానికి అనువైనదిగా ఉంటుంది. అదే విధంగా ఇది ఉల్లికోడును తట్టుకుంటుంది. దిగుబడి చూసినట్లయితే మనకి సాంబమసూరి కంటే అత్యధిక దిగుబడి వస్తుంది. అంటే 26 నుంచి 30 క్వింటాలు మనకు ఎకరానికి దిగుబడి అనేది ఈ రకంలో మనకి రావడం జరుగుతుంది. ఈ రెండు కూడా మనకి దీర్ఘకాలిక రకాలు. అయితే మరి మనకి స్వల్పకాలిక రకాలు, 125 రోజుల పంట కాలం కలిగి ఉన్న రకాలను గనక మనం గమనించినట్లయితే, దొడ్డు గింజ రకాలు, స్వల్పకాలిక దొడ్డు గింజ రకాలు మనం గమనించినట్లయితే, ముందుగా MTU 1010 కాటన్ దొర సన్నాలు. ఈ రకం రైతు సోదరులందరికీ సుపరిచితమైన రకమే. దీని పంట కాలం చూసుకుంటే 120 రోజుల పంట కాలం ఉంటుంది. సన్నగింజ రకం కలిగి ఉంటుంది. ఈ దొడ్డు గింజ రకం వానాకాలం మరియు యాసంగి రెండు కాలాలకి కూడా అనువైనదిగా ఉంటుంది. ఇది సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది, గింజరాలే గుణాన్ని కలిగి ఉంటుంది. దీని దిగుబడి చూసుకుంటే 28 నుంచి 30 క్వింటాలు ఎకరానికి దిగుబడి కలిగి ఉంటుంది. అయితే ఈ రకము గింజరాలే గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని మనము పచ్చి మీద కోసుకోవాలని మనము రైతు సోదరులకి చెప్తామన్నమాట. అయితే ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా మన దగ్గర ఇంకొక రకము దొడ్డు గింజ రకము, స్వల్పకాలిక దొడ్డు గింజ రకము, కూనారం సన్నాలు KNM 118 రకము. ఇది పొడవు సన్నగింజ రకము. వానాకాలం యాసంగి రెండు కాలాలకి కూడా ఇది అనువైన రకంగా ఉంటుంది. అయితే ఈ రకం లక్షణాలని గమనించినట్లయితే ఇది అగ్గి తెగులును మరియు మెడవేపు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అయితే ఈ రకము దిగుబడి మనం చూసిన

0: చూసినట్లయితే ఎకరానికి 28 నుంచి 32 క్వింటాలు ఎకరానికి దిగుబడి అనేది మనం గమనించడం జరుగుతుంది. ఈ రకం యొక్క లక్షణం ఏంటిది అని అంటే, ఇది గింజరాలే లక్షణం కలిగి ఉండకపోవడం వల్ల ఇది పచ్చి మీద కోసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. తర్వాత మనకి స్వల్పకాలిక సన్నగింజ రకాలు లభ్యతలో ఉన్నాయి. ఆ రకాలని గనక మనం గమనించుకున్నట్లయితే కేఎన్ఎం 1638, పూనారం వరి 2 అనే రకం. ఈ రకం చూసుకున్నట్లయితే మనకి పంట కాలం 125 రోజులు ఉంటుంది, మధ్యస్థ సన్నగింజ రకం అయి ఉంటుంది. తర్వాత ఇది వానాకాలం, యాసంగి, రెండు పంట కాలాలకి కూడా అనువుగా ఉంటుంది. లక్షణాలను గనక గమనించినట్లయితే అగ్గి తెగుళ్ళు మరియు ఉల్లికొడును కొంతవరకు ఇది తట్టుకోగలదు. దీని దిగుబడి గమనించినట్లయితే ఎకరానికి 28 నుంచి 30 క్వింటాలు దిగుబడి అనేది మనం గమనించడం జరిగింది. అయితే ఇంకా స్వల్పకాలిక అతి సన్నగింజ రకాలని గమనించినట్లయితే ఆర్ఎన్ఆర్ 1508 తెలంగాణ సోనా అనే రకం. ఈ రకం కనుక మనం చూసినట్లయితే 125 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. అతి సన్నగింజ రకము, వానాకాలం మరియు యాసంగికి రెండు కాలాలకి కూడా అనువైన రకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది అగ్గి తెగుళ్ళను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అయితే ఈ రకాన్ని మనం గమనించినట్లయితే దీనికి తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ అనే లక్షణం కలిగి ఉండడం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకి ఈ రకాన్ని మనము రికమెండ్ చేయొచ్చు అన్నమాట. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మనము ఈ రకాన్ని రికమెండ్ చేయొచ్చు. ఈ రకం దిగుబడి గనక మనం గమనించుకున్నట్లయితే ఎకరానికి 26 నుంచి 28 క్వింటాలు దిగుబడినిస్తుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా రైతు సోదరులు వానాకాలం మరియు యాసంగిలో రెండు కాలాలకి కూడా సాగు చేసుకోవచ్చు. విత్తనాల లభ్యత ఎక్కడెక్కడ ఉంది అని మనం గమనించుకున్నట్లయితే మనకి సాంబ మసూరి, తర్వాత కూనారం వరి 2 అంటే కేఎన్ఎం 1638, అదేవిధంగా ఎంటియు 1010 కాటన్ దొర సన్నాలు, ఈ రకాలు మనకి ఎస్ఆర్టీసీ హైదరాబాద్ రాజేంద్రనగర్ లో లభ్యమవుతాయి. అదేవిధంగా కేఎన్ఎం 1638 కూనారం వరి 2 రకం మనకి కాలేజ్ ఫార్మ్ రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో మనకి లభ్యమవుతాయి. అదేవిధంగా ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోన రకం వరి పరిశోధన విభాగం రాజేంద్రనగర్ లో విత్తనాలు లభ్యమవుతాయి. కాబట్టి రైతు సోదరులు వారికి ఉన్న నీటి లభ్యతను బట్టి దీర్ఘకాలికమా, మధ్యకాలికమా, స్వల్పకాలికమా ఆ రకాలని ఎంచుకొని రినార్ వేసుకొని సకాలంలో నాట్లు పెట్టుకొని మంచి దిగుబడులు సాధించాలని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.
1: మీరింతవరకు వరి పంట సాగులో వానాకాలానికి అనువైన వరి రకాలు, యాజమాన్యం మరియు పాటించవలసిన మెలకువల గురించి రాజేంద్రనగర్ వరి విభాగ శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మీ ప్రసన్న గారు తెలియజేసిన వివరాలు విన్నారు.
2: ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:45 మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: ఆకాశవాణి ఇప్పుడొక సినిగీతం విందాం. వేటగాడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేయగా భువనచంద్ర సాహిత్యాన్ని రాజకోటి సంగీతాన్ని అందించారు.

0: స్నేహితం వినారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంట్ బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబర్కు పంపిన మెసేజ్లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
2: బాబాయ్. కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయన కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

అక్క చెల్లెలు సినిమాలోని పాటలు వినిపించమని కోరుతున్న శ్రోతలు, అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయని, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, వీరు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం నుండి కోరుతున్నారు. మరి వీరి కోసం మొదటగా ఈ పాట వినిద్దాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహిట్స్ పై నిజామ బాద్ ఎఫ్ఎం అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖైల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్

0: అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్. డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
3: ప్రకటనలు విన్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట, తర్వాతి ఉత్తరం. గౌరవనీయులు స్టేషన్ డైరెక్టర్ గారికి మా అభినందనలు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతున్న అభిరుచి కార్యక్రమం చాలా బాగుంటుంది. ప్రతి శ్రోత కోరిన పాటను ప్రసారం చేసి వినిపిస్తున్న తీరు అభినందనీయం, అమోఘం. అలాగే మేము కూడా ఒక పాటను కోరుచున్నాము. ఇట్టి పాటను మా కోసం ప్రసారం చేసి వినిపించగలరని కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట లగ్గం సినిమాలోనిది. కోరుతున్న శ్రోతలు గాజుల భూమన్న, శిల్ప నరేందర్, స్వాతి, దొండి జగదీష్ వీరు ఆర్మూర్ నుండి కోరుతున్నారు. మరి వీరు కోరిన పాట లగ్గం సినిమాలోనిది, కానీ ఈ పాట ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్లా లేదు. కానీ వీరి కోసం ఒక మంచి పాటను వినిపిస్తాను, వినిదియండి.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనిక, ఈ నెల 16వ తేదీ అనగా మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కండి హాస్పిటల్ కల్లిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు, క్యాటరాక్ట్, రెటీనా మొదలైన కంటి సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ మూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. అభిరుచి కార్యక్రమంలో తరువాతి పాట వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భువనేశ్వర్ భూలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట ఎగిరి పౌరమ సినిమాలోని పాటను కోరుతున్నారు. మరి వారి కోసం ఈ పాట వినిద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట మా నాన్నకు పెళ్లి సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి భరత్లాల్ పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి రాజ్ నందిని మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట వినిద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనిద్దాం, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కె సవితారాణి గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే రేపు ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లోకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా లాస్టిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిప్టోక్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:00 గమనిక విన్నారు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. కార్యక్రమంలో తర్వాతి పాట పుష్ప 2 సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి కనవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట వినిద్దాం.

తెసి పిచ్చి పిచ్చి వేషాలేసారు. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రాజా. చివరిగా మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30 దాటి 20 సెకండ్లు. లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 11:45 దాటి 12 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.